ಪದ್ಮೇಶ್ರಿಯಂ ಕುಲಯ ನಿಜಾಂಗ

ಸೂರ್ಯೇಂದು ಭೌಮ ಮುಖ ಭಾಪತಿ ಕಾಶ್ಯ ಸೌರಿ

శ్రీమన్నరన్నగరుడాదిభిరక్షితాంగ్రే శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాసవ జనార్దన చక్రవాళి శ్రీమత్సచింహ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే నమస్తు ప్రభాతం. కందనర్పదర్పహరసుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురు పదకుమల దృష్టే కళ్యాణ నిర్మల గుణ

ब्रह्मा लक्ष्मी।

సుమ్ముఖం సుహృదం సునరం సుఖదం స్వజనం చ సుఖాయ మమో.

భగవతీ వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజల నిధే తతర్వలోక సర్వజ్ఞ జగత్కరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే తతర్వలోక సర్వజ్ఞ జగత్కరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప

భవాంగనసగోచరతౌ కుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీం సీతదను రూప నిజానుభావనీనాది దివ్య మహిషీకర పల్లవాన ఆరుణ్య సంక్రమణ రతః కిల తాండవ రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే విష్ణోపదేశ్రీలేంకటేశరణౌ శరణం ప్రపద్యే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అమ్లానీలకీర్ణపుష్పౌవేంకటాభరణాయ ఆనందిఖిల మనోనయనోత్తమయో శ్రీవేంకటేశరణం ప్రపద్యే ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు సనాతిశోరమృతాయ మానవ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ శ్రీవేంకటేశరణం ప్రపద్యే సత్వోత్తరై సదత సేవ్య పదాం.

నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు మహ్యం. శ్రీ షట్క్రియాధికయాస్పదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించడం సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. నేను మళ్ళీ వస్తాను, ఎలా వస్తాను, ఈశ్వరుడు ఏది ఇస్తే అది ఇస్తాను, తప్పు.

ఈశ్వరుడు ఇవ్వడు. మరి దేనివల్ల వస్తాను? నేను ఏం చేస్తానో దానివల్లే నేను వస్తాను. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది విషయం. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనుష్య ప్రాణి విషయంలో బుద్ధి అన్నదాన్నిచ్చి విడిచిపెడతాడు. ప్రతి మనుష్య ప్రాణి ఎందు బుద్ధి ఉంటుంది, ఇది ఇతర ప్రాణుల ఎందు ఉండదు. అందుకే వాటికి కర్మక్షయం ఒకటే ఉంటుంది. దానికి బుద్ధి, బుద్ధిని ఉపయోగించుకోవడం అలా ఏం ఉండదు. దానికి ఒక్క మనుష్య ప్రాణి బుద్ధి. అందుకే సనాతన ధర్మమునందు మీరు ఏం చేశారు అన్నది కాదు, మీరు ఏం చిట్ట చివర ఫలితం ఏమడిగారన్నదే ప్రధానం. ఎటు తిరిగి ఎటు రండి, మీరు ఆఖరిని అడిగేది ఒకటే అడుగుతారు, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మీరు దుర్గమ్మ తల్లిని ప్రార్థన చేశారనుకోండి, తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓ అమ్మా మా బుద్ధులను ప్రేరేపించు. శివుణ్ణి పూజ చేశారనుకోండి, తన్నో రుద్ర ప్రచోదయాత్, ఓ రుద్రుడా మా బుద్ధులను ప్రేరేపించు. విష్ణువును ఆరాధిస్తే తన్న విష్ణు ప్రచోదయాత్, ఓ విష్ణువా మా బుద్ధులను ప్రేరేపించు. అగ్నిని ప్రార్థన చేస్తే అగ్ని మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీ బుద్ధిని ప్రేరేపించమని అడుగుతారు. ఎందుకో తెలుసా అండి, వాడి బుద్ధి గడ్డి తిందిరా అంటుంటారు. బుద్ధి నిర్ణయం చేస్తుంది, మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. నేను మీతో నిన్న మనవి చేశా, స్థూల శరీరము బలమా సూక్ష్మ శరీరము బలమా అంటే, సూక్ష్మ శరీరము యొక్క బలం ముందు స్థూల శరీరము యొక్క బలము వెంట్రుకపాటి కూడా చాలదు. అది అంత బలవత్తరము సూక్ష్మ శరీరం. అందుకే మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నడిచే దేవుడిని పేరు. ఆయన ఒక మాట అంటుండేవారు, గాలిని పట్టుకుంటానండం ఎంత సాహసమో, మనసుని పట్టుకుంటానండం అంత సాహసం. ఆ సాహసం చెయ్యడమే అభ్యాసం అన్న మాటలోకి వచ్చింది. గాలిని పట్టగలవా, మనసుని పట్టగలవా? మనసుని పట్టగలను. దేని వలన? కేవలము అభ్యాసము వలన. అందుకే భక్తి యోగంలో వాడతాడు ఆ మాట ఆయన. నేను మయ్యేవ మన ఆధత్స్వామ ఈ బుద్ధిని నివేశయ అంటాడు. నా ఎందు పెట్టు నీ మనసు, నా ఎందు పెట్టు నీ బుద్ధి. అలా కుదరలేదనుకో అభ్యాసయోగేన కౌంతేయ, అభ్యాసం చెయ్యి అంటాడు. అభ్యాసము శరీరముతో ప్రారంభం. సరే, అది భక్తి యోగంలో విషయాన్ని. ఇప్పుడు నేను దాన్ని సమన్వయం చెయ్యను. మనం ఏం చేస్తామంటే, ఈశ్వరుడు బుద్ధినిచ్చి మనని పంపిస్తే ఈ బుద్ధితో ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, నువ్వు నిర్ణయం చేసుకో. ఇప్పుడు ఈ నిర్ణయం చేసుకోగలిగినటువంటి బుద్ధి పదును బాగా ఎక్కడెక్కుతుందో తెలుసా అండి, శాస్త్రమును అధ్యయనము చేయడం వల్ల, గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని బాగా వినడం వల్ల. ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, ఎవరేం చెప్పారన్నది ప్రమాణం కాదు. లోకంలో ఎవరు ఏం చెప్పినా ప్రమాణం కాదు, శాస్త్రమును వాళ్ళు మాట్లాడితే ప్రమాణం. పరమాచార్య స్వామి చెప్పినటువంటి మాటలన్నీ ప్రమాణవాక్కులే. దేని వలన? ఆయన ఎప్పుడు మాట్లాడినా వేదమే మాట్లాడారంతే, ఆయన శాస్త్రమే మాట్లాడారంతే. శాస్త్రము కానిది ఆయన మాట్లాడలేదు. ఎంత ధైర్యంగా మాట్లాడారో, ఎంత సాహసంగా మాట్లాడారో పరమాచార్య మాట్లాడిన మాటలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓ, ఇందుకు ఈయన నడిచే దేవుడయ్యాడనిపిస్తుంది. అదిగో ఆ ధైర్యం ఉండి మాట్లాడిన గురువు ఉంటాడే, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. ఆ గురువు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల చేత పదునిక్కుతుంది. పదునెక్కడం అన్న మాటలో ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ అదో చిత్రం. గురువు గారి మాటలు కూడా చింతపండు లాంటివి, మన మనసు కిలిమిక్కినటువంటి పాత్ర లాంటివి. చింతపండు పెట్టి మీరు కిలిమిక్కిన పాత్రని తోముదాం అనుకున్నారనుకోండి, ధగధగా మెరవాలి. ఇప్పుడు చింతపండు తీసుకొచ్చారు, ఏమండి చింతపండు బాగుందా? బాగుంది. కిలిమిక్కిన పాత్రకి కిలి ఉందా? ఉంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ గబ్బు పోవాలి. ఈ చింతపండుతో ఈ పాత్రని తోమవచ్చు, పులుసులోనూ వేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరమా మీకు? పాత్రను తోమకుండా పులుసులో వేసేశాను, అభ్యంతరమా? అభ్యంతరం కాదు. పాత్రకి కిలి ఉంది. ఇప్పుడు నేను ఈ చింతపండు పట్టుకొచ్చి తోమాను, తోమిన తర్వాత పాత్ర మెరుస్తోంది. ఇప్పుడు నేను తోమడానికి ఉపయోగించినవి ఏ ఉన్నాయో దాన్ని పులుసులో వేసుకోవచ్చా? కుదరదు. అలాగే గురువు గారి మాటలు వినడం వల్ల మీరు చిత్తశుద్ధికి చేసేటటువంటి కర్మలు

ఏవేవున్నాయో ఆ కర్మలను కూడా జ్ఞానోపలబ్ధి కొరకు ఒక స్థాయిలో విడిచిపెట్టి నించవలసి ఉంటుంది. అక్కడ వస్తుంది కర్మ పరిత్యాగం. అప్పటి వరకు అసలు రానే రాదు, అది తెలియదు. ఆ జ్ఞానం అంకురించే వరకు ఎందుకు కర్మఫల పరిత్యాగం చేసి తాను సాక్షిగా నిలబడిపోగలిగిన స్థితికి వెళ్ళిపోతాడో అర్థం కాదు. అదంత అసలు చెప్పడం కూడా అంత తేలిక కాదు. చాలా కష్టం ఆ స్థాయి గురించి మాట్లాడడం. అందుకే ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, ఇది ఎంత పదును పెడితే అంత బాగా కోస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి పదునెక్కడం అన్నది దేని మీద ఉంటుందో తెలుసా అండి? అది క్రమక్రమంగా దానికి తగలకూడనివి తగలడం వల్ల అది తుప్పుడుతుంది. ఏవి తగులుతుంటాయి బుద్ధి మీద అంటే, మనసు యొక్క ప్రకోపం బాగా తగులుతుంది. ఈ మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? దీనికి ఎప్పుడు రుచి కావాలి. వేదాంతం అలాగే ఉంటుంది. మరి నేను భాగవతం చెప్పినట్టు రామాయణం చెప్పినట్టు ఉండదు. వేదాంతం అలాగే ఉంటుంది. భగవద్గీత అంటే రుచి ఎప్పుడు అడిగేది ఎవరు అంటే మనస్సు ఒక్కటే, బుద్ధి కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతము. ఈ సీసా ఇక్కడ పెట్టారనుకోండి, ఇవి ఎలా ఉంటాయో కాసి నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందంటావు అంటుంది. ఎందుకనంటే అది సంకల్ప వికల్ప సంఘాతం, అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంది. అందుకే అది ఉన్నంతసేపు దుఃఖమే. అది ఉందంటే దుఃఖం. ఎందుకో తెలుసా అండి? సంకల్పం అన్నా చేస్తుంది, వికల్పం అన్నా చేస్తుంది, రెండిటి ఎందు దుఃఖం ఉంటుంది. సుఖరూపం ఉంటుంది కదండి అని మీరు నన్ను అనొచ్చు. సుఖము దుఃఖము యొక్క భాష. అది వెంటనే దుఃఖాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? నేను చాలా ప్రీతి చెందేటటువంటి వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం అండి. ఇప్పుడు అదేదో తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. ఇది తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. అది ఆగిపోయింది, ఏమవుతుంది? దుఃఖం వచ్చేసింది అంతే. సుఖమునందు దుఃఖము ఇమిడి ఉంటుంది, దుఃఖమునందు సుఖము ఇమిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగింది అనుకోండి, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత అని సంస్కృతంలో సూక్తి. ఎండలోంచి వచ్చి చెట్టు కిందకి వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. ఆకలేసిన తర్వాత అన్నం తిన్నాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అమ్మాయి ఎంత హాయిగా ఉందండి అంటే కదా. కాబట్టి దుఃఖము తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ఇవి రెండూ మనసు యొక్క లక్షణాలే. ఇది సంకల్ప వికల్ప సంఘాతము. దీని అసాధ్యం, దీని శక్తి అంతా ఎక్కడదో తెలుసా అండి? అది ఊపిరి మీద ఆధారపడిపోతుంది. దాని శక్తి అంతా ఊపిరే. చిత్రం ఏమిటంటే, ఏమండి నా రెటీనా చూపించండి అని మీరు అడిగారు అనుకోండి, కంటి లోపల ఎక్కడో వెనకాతల ఉన్న రెటీనాని నేను ఒక యంత్రం ముందు కూర్చుంటే డాక్టర్ చూపించచ్చు స్క్రీన్ మీద, ఇదిగో మీ రెటీనా అని చూపిస్తాడు. నా గుండె చూపించండి అని అడిగాను అనుకోండి, నేను ఒక ప్రత్యేకమైన స్కానర్ దగ్గర కూర్చుంటే ఇదిగో మీ గుండె కొట్టేసరారని చూపిస్తాడు. నాకు ఒకప్పుడు కంఠం పాడైంది, అంటే కంఠం పాడవడం అంటే ఎక్కడికో వెళ్ళి తినకూడని పదార్థం తినేసాను. నాకేం తెలుసు వాళ్ళు అటువంటి నూనెతో పెడతారు అన్నమని. వాళ్ళు పెట్టకూడని నూనెతో నాకు అన్నం పెట్టారు వంట చేసి పెడితే నా కంఠం పోయింది. నా కంఠం పోతే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెడితే ఆయన నన్ను ఒక యంత్రం ముందు కూర్చోబెట్టి ఒకసారి మీ కంఠం చూసుకోండి అన్నారు. ఎదురుగుండా నా కంఠం కనబడింది, ఎర్రటి మాంసపు ముద్ద మీద పూర్తిగా తొరకలు, పెరుగు మీద పాల మీద తొరకలు పడితే ఎలా ఉంటాయో అలా పట్టేసింది తొరకలాగా. ఇది మీకు కనపడుతున్నది. ఈ తొరక ఎక్కడి వరకు పట్టిందో తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొరక కట్టింది. ఈ తొరకంతా ఏమిటో తెలుసా? మీరు తినకూడనటువంటి నూనెతో, అత్యంత చవకబారు నూనెతో మీకు అన్నం పెట్టారు వారం రోజులు మీరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. ఆ నూనె ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చి తొరక కట్టేసింది. కట్టేసి వాక్కు, వాయువుని వాక్కుగా మారనివ్వట్లేదు, మారనివ్వకుండా అడ్డేస్తోంది. ఇప్పుడు ఇదంతా కూడా పోవాలి. ఇది పోవడానికి ఔషధులు ఇస్తున్నాను. అవి తింటే ఈ తొరకంతా కరిగిపోతుంది, కరిగిపోయాక మీ కంఠం మీకు వస్తుందన్నాడు ఆయన. నా కంఠం నేను చూసుకున్నానా లేదా? నా శబ్దపేటికతో సహా ఆ రోజు నేను చూసుకున్నాను. నా మనస్సుని చూపించండి అని నేను ఏ డాక్టర్ని అన్నా అడిగాను అనుకోండి, చూపిస్తారా? ఎవ్వరూ చూపించలేరు. ఎందుకో తెలుసా అండి? మనస్సు మీ చేత చూడబడేది కాదు, కానీ అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. దానికి వచ్చిన లక్షణం ఏమిటంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది అస్తమానం ఏదో ఒక ప్రతిపాదన పట్టుకొస్తుంది. అది

0: ఖాళీగా ఉండు, వద్దు, అలా చేయకు, గొడవ చేయకూర్చు, ఏమి చెప్పకు, అలా ఉండు అని మీరు అన్నారనుకోండి, వెంటనే అలాగే అని మళ్ళీ వెంటనే అలా ఉండమన్నావు కదా చూసావా, పూర్వం కూడా ఒక ఆయన లేగనేవాడు అని మళ్ళీ ఏదో మొదలెడుతుంది. అసలు మీరు మనసుని ప్రశాంతంగా ఉంచడం అన్నది సాధ్యము కానీ కాదు. ఇది ఎప్పుడైతే సాధ్యం కాదో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి స్వాతంత్ర్యం అలవాటవడం అన్నది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇప్పటిది కాదా స్వాతంత్ర్యం, కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి మీరు అలవాటు చేశారు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగాను.
1: వెనకదకు ఒక ఆయన కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఏం చెప్పాలి బుద్ధున్న తండ్రి అయితే? తప్పురా తండ్రి రా నిర్ణయించాలి, నువ్వు ప్రేమించడం ఏమిట్రా, తప్పు అలా చేయకూడదని చెప్పాలి.
0: ఒరే ప్రేమించిన అమ్మాయి చుట్టూ తిరగడానికి ఓ మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుందిరానో మోటార్ సైకిల్ కొనిపెట్టాడు. కొనిపెట్టిన తర్వాత వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వేరు కారణాలకు ఏడుస్తున్నాడు. ఏమిటి ఉపయోగం? నిన్ను మోటార్ సైకిల్ కొనిపెట్టమని ఎవరు చెప్పారు? స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అలా స్వేచ్ఛ ఇచ్చేసాం మనసుకి మనం, దాన్ని మన అదుపులో ఉంచుకోవడం అంటే బుద్ధి దాన్ని అదుపులో పెట్టడం కలిగినటువంటి శక్తి నుంచి అది తప్పుకుంది. అది సర్వస్వతంత్రం అయిపోయి దాని పని ఏమిటంటే బుద్ధి చెప్పాక మనం చేద్దామండం దానికి అలవాట్లేదు. నేను చెప్తూనే ఉంటాను, ఒక్కొక్కసారి బుద్ధిని వంచేస్తాను అని అది ఏం చేస్తుందంటే చెబుతూనే ఉంటుంది, వద్దు తప్పు అలా చేయకూడదు అంటుంది బుద్ధి. అలా అంటారు కానండి ఏం పర్వాలేదా, అలా అక్కడ చూడండి వాళ్ళు చేయలేదా, ఇలా వీళ్ళు చేయలేదా, ఏమిటి తప్పు. లోకంలో చాలామంది ఉన్నారు తెలుసా అండి, ఇది తప్పని తెలిసి చేస్తుంటారు. నాకు మొన్ననే రైల్లో కావిడ కనబడ్డారు. నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఆవిడ నాతో అన్నారు, నేను వెళ్ళిన శివాలయాల్లో కల్లా అర్చకులు ఎప్పుడైనా పక్కకి వెళ్ళగానే లోపలికి వెళ్ళి శివలింగాన్ని కౌగులించుకుంటానన్నారు. ఎందుకు అలాగని అడిగాను నేను. అయితే ఆవిడ అన్నారు నేను అలా చేయకుండా ఉండలేను అన్నారు నాతో. అలా చేయకుండా ఉండలేను అన్నప్పుడు చేయకుండా ఉండాలి, అలా చేయకూడదని మీకు తెలియదా అన్నాను. అంటే చేయకూడదని నాకు తెలుసు అన్నారు. అందుకే నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ ఎన్ని శివలింగాలు పాడి చేసామని అడుగుతుంటారు అన్నారు ఆవిడ. అంటే అలా శివాలయంలోకి వెళ్ళి ఒక ఆడది శివలింగాన్ని కౌగలించుకోవడం అనేటటువంటిది ధర్మ విరుద్ధమని, అలా చెయ్యకూడదని, దాన్ని శాస్త్రం అంగీకరించదని, శాస్త్రము ప్రమాణం తప్ప మన బుద్ధులు ప్రమాణాలు కావని, ప్రమాణం చెప్పవలసింది శాస్త్రమే తప్ప నేను కాదని ఆవిడికి తెలుసు. శ్రీశైలం లింగాన్ని కౌగులించుకో, ఎందుకంటే అది సాక్షాత్తుగా ధూళి దర్శనాన్ని అనుమతించిన లింగం. అనుమతించని లింగాలన్నీ వెళ్ళి కౌగులించుకోవడం ఏమిటి అంటే, నేను ఏదో కారణం మీద అర్చకుడు కాస్త పక్కకి వెళ్ళే వరకు అక్కడే ఉండి ఆయన అలా వెళ్ళగానే లోపలికి వెళ్ళి కౌగులించుకుంటానండి అన్నారు. ఆవిడేమీ పనికిమాలిన వ్యక్తి కాదు, చాలా భక్తురాలు. అసలు ఆవిడికి కొన్నాళ్ళు పోయాక పిహెచ్డీ ఇస్తారేమో అని నాకు అనుమానం. ఆవిడంత గొప్ప పనోడు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, మరి ఆవిడ అలా చేయడం ఏమిటి అలాగా అంటే, మనసు యొక్క బలహీనతని ఆవిడ దాటలేకపోతోంది. అలా పట్టుకోకూడదు శివలింగాన్ని అని తెలుసున్నా ఆవిడ మనసు అదే చెప్తుంటుంది, పట్టుకో పట్టుకో పట్టుకో అని చెప్తుంటుంది. బుద్ధి పట్టుకోకూడదు పట్టుకోకూడదు అని చెప్తుంటుంది, కానీ బుద్ధిని నిర్ణయం చెయ్యనివ్వదు, బలహీనం చేసి మనసు బలవత్తరం అవుతుంటుంది. ఈ అవడంలో దానికి వచ్చిన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ప్రాణం మీద ఆధారపడుతుంది. మీ ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఆయుర్దాయం ఉన్నంతకాలం ఉంటుంది. ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుంది? ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ఉంటుంది. ఈశ్వరుడి శాసనం ఎంతవరకు ఉండాలని చేస్తాడు? ప్రారంభం అయిపోయే వరకు ఉండమని చేస్తాడు. నువ్వు ఇన్ని పనులు చేయాలని ఉంటుంది ఈశ్వర శాసనంలో, అవి అయిపోయాయి అనుకోండి వయస్సుతో సంబంధం ఉండదు, తీసేస్తాడు ఈశ్వరుడు. అయిపోయింది వచ్చాయి అంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో నువ్వు చేసేయాలంతే, ప్రారంభ కర్మలు అనుభవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే, ఇది ఊపిరి మీద ఆధారపడుతుంది కాబట్టి చిట్ట చివరి ఊపిరి వరకు అది ఉంటుంది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఏం చేస్తుందంటే, ఊపిరి బాగా తీయగలిగిన నాళ్ళు దాని పని ఏం చేస్తుందంటే రుచి అడుగుతూ ఉంటుంది. రుచి అంటే సంస్కృతంలో వేదాంతమునందు రుచి అంటే నాలుకతో తినే రుచి కాదు, అనుభవమును అడుగుతుంది. అది ఎలా ఉంటుందంటావు అంటాం, సరే దాన్ని అనుభవించాడు అనుకోండి, దాన్ని అనుభవించాడు అన్న మాటని మీరు శాస్త్ర ప్రమాణంతో ఆదరించవలసి ఉంటుంది. దాన్ని అనుభవించాడు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఏదో పులిహార తినాలనుంది, పులిహారని తిన్నాడు అని, అంతకన్నా హేయమైన మాట నేను మాట్లాడటం లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఏవి ఆ పరిధిలోకి వచ్చినా నేను అలా ప్రయోగించట్లేదు. పులిహార తినేశాడు,

రుచి. అది ఏం చేస్తుందో తెలుసా అంటే, నాలుక ఇది ఇలా ఉంటుంది పులిహార అనగానే వాసన రికార్డ్ చేస్తుంది. ఇది మనసుకున్నటువంటి బలవత్తరమైన శక్తి. అందుకే మనసులో కొన్ని భాగములు పడుకుంటాయి ఎప్పుడు. మనసు అంతా లీచి ఉండదు అని చెప్తారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. శంకరాచార్యుల వారి కన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇడు అసలు. అది ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మామిడి పండు అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, కొత్తపల్లి కొబ్బరి అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, దాని తొక్క పలచగా ఉంటుంది, దాన్ని ఇలా ముట్టుకుంటే కన్నం పడుతుంది, దాని రసం తీయగా ఉంటుంది, అన్నీ చెప్తుంది. రుచి వాసన అది గుర్తెట్టుకుని ఏమంటుందంటే, ఇంకొక నెల పోయింది అనుకోండి, అవసరమైతే ప్రావిడెంట్ ఫండ్ లోన్ అన్నా పెడదాం కానీ నాలుగు పరకలు కొత్తపల్లి మామిడి పండు తెచ్చుకుందాం, కొత్తపల్లి కొబ్బరి అంటుంది. రుచి వాసన, రుచి వాసన ఈ మనసు ఏం చేస్తుందంటే బాగా పెట్టుకుంటూ ఉంటుంది. ఇందులో అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ తిరగడం ఏం చేస్తుందంటే బలపడుతుంది కొన్నిటి యందు, బాగాను సెటిల్ అయిందంటారు. చూసారా, షుగర్ వచ్చిన వాళ్ళకి కొత్తల్లో మీరు ఇంకా సెటిల్డ్ డయాబెటీస్ అంటారు. వచ్చి ఇవాళ వస్తుంది, రేపు తగ్గిపోతుంది నాలుగు రౌండ్లు వాకింగ్ చేస్తే. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తుందంటే, రెండు రౌండ్లు వాకింగ్ చేసినా మూడు రౌండ్లు వాకింగ్ చేసినా ఆ భోజనమే చేస్తే మాత్రం రీడింగ్ కనబడుతూనే ఉంటుంది. అంటే సెటిల్ అయింది డయాబెటీస్ అంటారు. ప్యాంక్రియాస్ ఊస్ చేయడం మానేసింది అనమాట ఇన్సులిన్ని. అలా సెటిల్ అవుతుంది మనస్సు, ఒకదాని మీద బాగా వ్యామోహాన్ని పెట్టుకుంటుంది, దాన్నే తిప్పుతుంది, దాన్నే రుచి వాసన రుచి వాసన రుచి వాసన. ఇది ఎంత తొందర తొందరగా అడుగుతుందో తెలుసా అండి. అసలు ఒక స్థితిలో తన కంటి ముందు కనపడకపోయినా, తన నాలుక మీద ఉండకపోయినా తాను ఊరుకోలేదు, అలా అయిపోతుంది. నేను హేయమైన ప్రయోగం చేశానని మీరు అనుకోవద్దు. కొంతమంది చూడండి, కాఫీ తాగడం కన్నా టీ తాగడం కన్నా ఆరిండే దోషభూయిష్టం. ఆరిండిటికన్నా కూడా మద్యాన్ని సేవించడంలో వాళ్ళది లేకపోతే ఇక బ్రతకలేనన్నట్టే ఉంటారు. ఇది అది రుచి ఎందు బాగా నిలబడిపోయింది, నిలబడిపోయి నువ్వు ఇది తాగితే చచ్చిపోతావురా అని డాక్టర్ గారు చెప్పినా సరే చచ్చిపోయినా పర్వాలేదు కొంచెం తాగుతానంట. అంటే అంత వాసనాబలం కింద పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని వ్యామోహం కింద మారుస్తుంది. మార్చి దానికి ఉన్న తమాషా ఏమిటంటే, అది ఆఖరి ఊపిరి ఉన్నంతసేపు ఉంటుంది కదండి, ఆఖరి ఊపిరి ఆగిపోతోంది దానికి తెలుస్తుంది. ఆఖరి ఊపిరి ఆగిపోతోందని తెలియగానే ఐదు జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేస్తుంది మనస్సు. మనస్సుకు ఒక్కదానికి ఆ శక్తి ఉంది, దానికి ఉపసంహార ప్రక్రియ తెలుసు. అందుకే మీకు నిద్ర ఎంతది ఏం చేస్తుందంటే, జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేసి తనలోకి తీసుకుంటుంది. కన్ను కొంచెం తెరిచి ఉంటుంది, కానీ మీరు ఆయన కంటెదురుగుండా తీసుకెళ్లి ఓ పువ్వు పెట్టారనుకోండి, ఆయన ఏం చూడడం. కంటిలో చూడగలిగిన శక్తిని మనసు లాగేసుకుంటుంది తనలోకి. చెవి పక్కకెళ్ళేదో మాట్లాడారనుకోండి, ఆయనకి వినపడదు, చెవి వింటుంది. ఎందుకంటే ఒక శబ్ద ప్రకంపన వస్తే దీనిలో ఉన్నటువంటి కర్ణభేరి కదులుతుంది, కర్ణభేరి కదిలితే చెవికి వినపడుతుంది ఆ మాట. కాబట్టి చెవి వింది, కానీ ఆ మాటని మనసు పుచ్చుకోదు, ఎందుకంటే వినగలిగిన శక్తిని లాగేసి తనలో పెట్టేసుకుంటుంది. చర్మం మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి తెలియదు, స్పర్శేంద్రియ శక్తిని లాగి తనలో పెట్టుకుంటుంది. పెట్టుకుని కాసేపు ఏం చేస్తుందంటే, ఈ ఐదింటిని తన ఎందుంచుకుని తాను ఒక తమాషా చేస్తుంది కాసేపు. అందుకే సృష్టి స్వప్నావస్థతో పోలుస్తుంది వేదాంతం. స్వప్నావస్థ సృష్టికి ప్రతీక. అది ఏం చేస్తుందంటే, తనకి ఏది ఇష్టమో దాన్ని చూపిస్తుంది. ఈ కంటి శక్తి తనలో పెట్టుకుంది కదూ, ఇప్పుడు ఆ శక్తిని తనలో పెట్టుకుని మీరు ఎప్పటినుంచో చూద్దామనుకుంటున్న కాశీపట్టణాన్ని తనకి చూపిస్తుంది. విచిత్రం ఎట్లా తెలుసా అండి, తను చూడంది చూపిస్తుంది, తను చూడంది కూడా ఊహతో చూపిస్తుంది. ఎలా చూపిస్తుందో తెలుసా, తమాషా ఒక్కొక్కసారి. ఏదో నేను ఇక్కడ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత ఇంకో ఊరు ఉపన్యాసాలకు వెళ్ళవలసి ఉందనుకోండి, నేను రాత్రి పడుకుని నిద్రపోయే ముందు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గోపాలకృష్ణ గారికి కలిపి వాళ్ళు ఒక గది ఇస్తారా, నాకు గోపాలకృష్ణ గారికి రెండు గదులు ఇస్తారా? ఒకవేళ ఒకే గది ఇస్తే గోపాలకృష్ణ గారు చాలా ఇబ్బంది పడిపోతారే, నేను పడుకున్న మనసం మీద ఆయన పడుకోరు, నేను కూర్చుంటే నాతో సమానంగా కుర్చీలో కూర్చోరు, నేను ఏదైనా తింటుంటే ఆయన తినరు, నేను తింటే తప్ప తినరు.

ఆయన చాలా ఇబ్బంది పడిపోరు పాపం. వేరే గది ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు, పడుకోవాలనుకుంటే కాసేపు పడుకుంటారు. వీళ్ళు రెండు గదులు ఇస్తున్నారా ఒక గది ఇస్తున్నారా అడగడం మర్చిపోయానే అని నేను అనుకున్నాను అనుకోండి, అది తన ఊహలతో నాకు ఇవ్వబోయే విడిదోటి చూపిస్తుంది. నేను అక్కడికి వెళ్ళినట్టు ఓ గది ఇచ్చినట్టు, ఆ గదిలో ఒకటే ఫ్యాన్ ఉన్నట్టు, అది తిరుగుతున్నప్పుడు పెద్ద చప్పుడు వస్తున్నట్టు, ఆ ఫ్యాన్ కింద తీరా సింగిల్ కాట్ ఉన్నట్టు, గోపాలకృష్ణ గారు కింద పడుకున్నట్టు, గోడల మీద బొద్దింకలు ఉన్నట్టు, దోమలు. అయ్యో ఈయన ఎలా పడుకుంటారు పాపం, ఇదేంటి వీళ్ళని అడుగుదామంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఉపన్యాసం అయిపోయాక అడగడం మర్చిపోయానని నేను బెంగ పెట్టుకుంటున్నట్టు, ఈ బెంగలో ఉలిక్కిపడి నేను లేచినట్టు, దిక్కుమాలలో కూడా నిద్రలో కూడా ఇంకా నాకు ఈ విడిదిలు ఉపన్యాసాలేనా అని మళ్ళీ రెండు గుటకలు నైలి దాకా పడుకున్నాను అనుకోండి, ఊరుకుంటుంది. ఇవన్నీ ఎక్కడివో తెలుసా అండి? మీరు పడుకోబోయే ముందు ఆ కంటిలోని శక్తిని ఉపసంహారం చేసి తనేది చూపించాలనుకుంటుందో అది చూపిస్తుంది. కాశీ చూపిస్తుంది, కత్తెట్టుకు మీ మీద పడ్డవాడిని చూపిస్తుంది. అందుకే నిద్రలో ఉలిక్కి పడుతుంటాడు ఒక్కొక్కడు, భయపడుతూ ఉంటాడు నిద్రలో. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా అండి? అది అలిసిపోతుంది. ముందు జ్ఞానేంద్రియాలు అలిసిపోతాయి, శక్తి లాగేస్తుంది. తర్వాత కళ చూపించి చూపించి అది కూడా అలిసిపోతుంది. అలిసిపోయి ఇంకా తను సంకల్ప వికల్పాలు చెయ్యలేక ఏం చేసేస్తుందంటే ఆ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఊరుకుంటుంది. ఇప్పుడు ఇంద్రియ శక్తులు మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతే మనస్సు ఎప్పుడైతే లేదో సమస్త అహంకారములు అణిగిపోతాయి. నేనెవరు, పురుషుణ్ణి, నా పేరేమిటి, కోటేశ్వరరావు, నేనేం చేస్తుంటాను, బలానా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని, నేను సాయంకాలం ఏం చేస్తాను, ప్రవచనం చేస్తాను, నా జీతం ఎంత, ఇంత వస్తుంది, నా దగ్గర డబ్బు ఎంత ఉంది, ఇంత ఉంది, నాకు పిల్లలెందరూ, ఇంతమంది, ఇవేమీ ఉండవి. మనసు ఆగిపోగానే అన్నీ ఆగిపోతాయి. ఆగిపోగానే ఇంకా ఏ సంబంధములు కానీ, ఏ ఉద్రేకములు కానీ, ఏ ఆందోళనలు కానీ ఏమీ ఉండవు. నిరతిశయ సుఖము,

0: తిరిగినా అంతే పరిస్థితి.
1: అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం, ఆ సమాధికి వెళ్ళడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే రుచి వాసన రుచి వాసన రుచి వాసన రుచి వాసన ఇవే పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడంలో ఇది చేసే తమాషా ఏమిటో తెలుసా అండి? కొన్నిటి యందు బాగా నిలబడిపోతుంది అండి. ఇందులో ప్రధానంగా దేని యందు నిలబడుతుందంటే, ఒకటి భార్య యందు నిలబడుతుంది. అయ్యో ఈ పిచ్చిది ఏమైపోతుందో, నేను వెళ్ళిపోతున్నాను, ఇది ఏమైపోతుందో, ఇది ఏమైపోతుందో, ఇది ఏమైపోతుందో అని దాని బలహీనతలు జ్ఞాపకానికి వచ్చి ఇది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. కోపం వస్తే దాచుకోలేదు. రేపు పొద్దున్న కబుక్కుని 10 మందిలో ఏమైపోతుందో, ఇది పిల్లల దగ్గర కబుక్కుని సరి అయినటువంటి ఆదరణ తెచ్చుకోలేకపోతే దీని జీవితం ఎలా ఉంటుందో అని బెంగెట్టుకుంటాడు. బెంగెట్టుకుని వెళ్ళిపోతే అదే ఆలోచిస్తూ ఉండగా ప్రాణోక్రమణమునందు కూడా నిద్రయందు ఏ ప్రక్రియో అదే ప్రక్రియ పట్టుకుంటుంది మనసు. అది ఉపసంహారం చేస్తుంది, కంటిలోని శక్తిని లాగేస్తుంది, చెవిలో శక్తి లాగేస్తుంది, నోట్లో రుచి శక్తిని లాగేస్తుంది, అన్ని లాగేసి బయటికి వెళ్ళిపోవడానికి మార్గాన్ని వెతుక్కుంటుంది. ఇంకా ఊపిరి ఆగిపోతుంటే ఎట్నుంచి వెళ్ళిపోను అని అప్పుడు ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. ఏ ఆలోచనతో వెళుతోంది,

0: 90.4 పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనిక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పు ధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
2: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి.
0: ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని, 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని

0: తయారు చేయడానికి వాడుకుంటాం.
1: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
0: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
1: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్ అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని ముస్లిన్ గుడ్డతో గాని దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
0: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
1: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజు కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టిగాని, జల్లెడ పట్టిగాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి, అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని, చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండడంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
0: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్నే లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
1: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
0: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపు.

0: దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
1: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్.

0: ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ అజయ్ పల్లవి. మన ఆరోగ్యమే మన సొంతధనం అని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
0: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ వ్యాధి గురించి 200 సంవత్సరాల క్రితమే వైద్య సాహిత్యంలో వివరించారు, కానీ ఈ వ్యాధికి గల కారణం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందండి. ఏదేమైనా ఈ వ్యాధికి నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే గుర్తించి చికిత్స చేయించడం వలన దీనిని మొదల్లోనే తొలగించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అనగా ఒక మనిషి తన సొంత కణజాలంతోనే పోరాడినప్పుడు కలిగే వ్యాధి. ఆధునిక హోమియో వైద్యంలో ఈ వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు. సూక్ష్మీకరణ పద్ధతిలో తయారైన హోమియో మందుల ద్వారా రోగిలోని రోగ నిరోధక కణాలకు పునర్జీవనం కల్పించి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరుగుతుందండి. ఇలా చాలా నెమ్మదిగా పెరిగే ఈ సమస్య ఒకేసారి 1 కంటే ఎక్కువ కీళ్లలో ఇది కనబడుతుంది. మొదట చిన్న కీళ్లలో, అనగా చేతివేళ్లు, కాలువేళ్లలో, తరువాత పెద్ద కీళ్లలో, అనగా మోచేయి, మోకాలు వంటి వాటిలో పాకుతూ ఉంటుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియల్ పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీంతో ఇన్ఫ్లమేషన్ కి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సైనోవియల్ పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి తాలూకా కార్టిలేజ్ ను కూడా దెబ్బతినేలా చేస్తూ ఉంటుంది. దీనికి ఫలితంగా కీళ్లు కదలికలు కూడా కష్టమవుతూ ఉంటాయండి. ఈ వ్యాధి కేవలం సైనోవియల్ జాయింట్స్ మాత్రమే కాకుండా కొందరులో వివిధ అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్త కణాలు మరియు చర్మ సంబంధితమైన వాటిపై కూడా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే లిజనర్స్, మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపం వలన కొన్ని కణాలు ప్రమాదకరమైన రీతిలో వ్యతిరేకంగా పనిచేసి ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా అవి కీళ్లలోని సైనోవియల్ పొర మీద ప్రభావం చూపించడంతో కీళ్లవాతం అనే సమస్య అయితే తలెత్తుతుందండి. సాధారణంగా మన శరీరంలో తెల్ల రక్త కణాల వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర పదార్థాల నుండి ఇవి నిత్యం కాపాడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులలో తెల్ల రక్త కణాలు కీళ్ల చుట్టూ ఉండే సైనోవియల్లోకి చేరి ప్రోటీన్లను విడుదల చేయడం వలన సైనోవియల్ పొరం మందంగా మారిపోయి దెబ్బతిండమైతే జరుగుతుంది. క్రమేపీ కీళ్ల లోపలి ఎముకలు కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్ కి గురవడం వలన

కీళ్ళ అమరికలో ఏర్పడే మార్పు వైకల్యానికి అయితే దారితీస్తుందండి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు అయితే కీళ్ళ వాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండటం, ఉదయం లేవగానే కీళ్ళ కదలికలు చాలా భారంగా ఉండటం, బిగుసుకుపోవడం మరియు ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడూ ఒకే తీరులా కాకుండా రెండు వైపుల నుండి ఒకే రకం కీళ్ళ ప్రభావితం కావడం ఈ వ్యాధికి ముఖ్య లక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగ్గా లేకపోవడం, బరువు తగ్గడం మరియు కొద్దిపాటి జ్వరం, మోచేయ, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు ఏర్పడవచ్చు. కీళ్ళవాతం నిర్లక్ష్యం చేస్తే వివిధ వ్యాధులు, ముఖ్యంగా గుండె జబ్బులు, కళ్ళు పొడిబారడం, లాలజలం తగ్గిపోవడం, గుండె చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం వంటి దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయండి. అందుకే దీనిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు నిర్ధారణ పరీక్షలు అంటారా, సిబిపి, ఇఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టరీ, ఏఎన్ఏ, యాంటీ సిసిపి, ఎక్స్రే మరియు ఎంఆర్ఐ, ఇలా మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు అయితే తోడ్పడతాయండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స. సైకోసోమాటిక్ డిజార్డర్ లో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి హోమియోలో సంపూర్ణ చికిత్స అయితే దొరుకుతుందండి. ఇతర చికిత్స విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది, కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఈ వ్యాధికి పూర్తి చికిత్స లభిస్తుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి, దాని వ్యతిరేక శక్తులతో పోరాడడానికి మనలో ఒక రక్షణ వ్యవస్థ అయితే ఉంటుందండి. కొన్ని లోపాలు ఏర్పడినప్పుడు ఈ వ్యవస్థ ఒక్కోసారి పొరబడి తన సొంత శరీరం మీద కూడా దాడి చేస్తుంది. దానికి ఫలితంగా థైరాయిడ్ సమస్యలు, రిమటాయిడ్ ఆర్థరైటిస్, తెల్ల మచ్చలు, సోరియాసిస్, రక్తహీనత మరియు కండరాల నొప్పులు, ఇక మధుమేహం మరియు SLE వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు అయితే కలుగుతూ ఉంటాయండి. ఇక రిమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, జీవక్రియల్లో ఏర్పడే అసమతుల వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ డిసీజ్. శరీరంలో ఇరుపక్కల్లో ఉండే కీళ్లకు సమాంతరంగా ఇది వ్యాప్తి చెందుతుంది. కీళ్లలో తీవ్రమైన వాపు గురి కావడంతో కీళ్ల కదలికలు పూర్తిగా సంభవిస్తాయి. ఇక థైరాయిడ్ సమస్యలు, శరీరంలో తయారైన యాంటీబాడీస్ ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథికి వ్యాపిస్తూ ఉంటాయి. ఈ క్రమానికి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చండి. రేడియేషన్ తీసుకున్న కారణంగా కొందరిలో థైరాయిడ్ గ్రంథి దెబ్బతిని హైపోథైరాయిడిజం రావచ్చు. అరుదుగా కొందరిలో హైపర్ థైరాయిడిజం కూడా రావచ్చు. ఇక థైరాయిడ్ సమస్యల లక్షణాలు, థైరాయిడ్ వ్యాధిలో మలబద్ధకం, డిప్రెషన్, నీరసం, అలసట, వెంట్రుకలు రాలిపోవడంతో పాటు గోళ్లు విరగడం, కాళ్ళు చేతులు వాపు, గొంతు బిరుసుకుపోవడం వంటి లక్షణాలు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. ఇక సోరియాసిస్, ఇది శరీరం అంతా పొలుసులుగా వచ్చే ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రపంచ జనాభాలో 3% మందిని వేధిస్తున్న వ్యాధి అండి. ఈ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్ళు, తల, వీపు మరియు అరిచేతులు, అరికాళ్ళు, పొట్ట, మెడ, నుదురు, చెవుల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇక సోరియాసిస్ లక్షణాలు, చర్మం ఎర్రబడడం, జుట్టు రాలిపోవడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. చర్మం పొడిబారి చర్మం మీద పగుళ్లు ఏర్పడడంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
3: ఇంకా వింటున్నారా బాలు? ఇప్పుడు

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మధుమేహం అంటే డయాబెటీస్. మధుమేహం టైప్ 1, టైప్ 2 అంటూ 2 రకాలుగా ఉంటుంది. టైప్ 1 వ్యాధి 20 ఏళ్ల కన్నా ముందే మొదలవుతుంది. టైప్ 2 వ్యాధి 20 ఏళ్లు దాటాక మొదలవుతుందండి. ప్రపంచంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ మధుమేహం బారిన పడే ప్రమాదం అయితే ఉంది. ఇక లక్షణాలు అంటారా, ఆకలి, నీరసం, దాహం ఎక్కువగా ఉండటం, అతిమూత్రం, చూపు మందగించడం, వేగంగా బరువు తగ్గడం మరియు తరచూ తలనొప్పి, గుండెదడ, చెమటలు పట్టడం, చాలా కాలం దాకా గాయాలు మానకపోవడం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు అయితే ఈ వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక SLE, ఈ వ్యాధిగ్రస్తుల్లో శరీరంలోని పలు అవయవాలు వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటాయి. జన్యుపరమైన, పర్యావరణపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిళ్లు కూడా ఈ జబ్బుకు దారితీస్తూ ఉంటాయి. ఇక SLE లక్షణాలు, ముఖం మీద దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబడడం, పొలుసులు రావడం, చర్మం మీద నల్లటి మచ్చలు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు శరీరం అంతా వాపులు రావడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా బయటపడతాయి. ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం అయితే ఉందండి. ఇక గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి సోకితే పిండ మరణం లేదా గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, రోగి శారీరక మరియు మానసిక స్థితిగతులు, జీవనశైలి వివరాలు పరిగణలోకి తీసుకుని చికిత్స అందిస్తూ ఉంటారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులన్నింటినీ హోమియోలో మంచి మందులైతే ఉన్నాయండి. వీటి వల్ల ఏ రకమైన దుష్ప్రభావం ఉండదు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్ని సమూలంగా నయమవుతాయి. మౌలికంగా మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం కూడా అవుతుంది. ఈ వ్యాధి మూలాలకు చికిత్స చేయడం

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం.
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

0: FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రక్తం నిర్మాణం పరిసరాల విజ్ఞాన పాఠం వింటారు.
1: ఎక్కడికి వెళ్ళావు సారదా?
2: పక్కింటి ఆవిడ, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, తోడు రమ్మంటే వెళ్ళానండి.
1: ఏమిటి అనారోగ్యం?
2: రక్తం బాగా తక్కువగా ఉందట, మందులు రాసిచ్చారు.
1: సరే గాని ఆకలేస్తుందా? ఏమనుంటే పెట్టు.
3: నాన్న, రక్తం తక్కువగా ఉండటం ఏమిటి? అందరి శరీరంలోనూ సరిపడా రక్తం ఉంటుందిగా.
2: వీడికన్నీ అనుమానాలే. మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఉప్మా చేసి తెస్తాను. ఇదిగో ఉప్మా, తింటూ కబుర్లు చెప్పుకోండి.
1: నువ్వు ఇలా కూర్చోవాయి. రవి, నీ లోపల కూడా ఓ రవాణా వ్యవస్థ ఉంది, అదేమిటో చెప్పు.
2: ఈ యక్ష ప్రశ్నలేమిటండి, అర్థం అయ్యేలా అడగొచ్చు కదా.
3: నా శరీరంలో రవాణా వ్యవస్థ ఉందా? ఏమిటది?
2: అబ్బా, అదేమిటో మీరే చెప్పండి.
1: అదేనోయ్, మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా శరీర భాగాలకు మంచి రక్తం సరఫరా చేస్తుంది, చెడు రక్తాన్ని తీసుకువెళ్లి గుండెకు అందిస్తుంది.
3: ఓ, అదా సంగతి. రవాణా వ్యవస్థ వివిధ ప్రాంతాలకు వస్తువుల్ని సరఫరా చేస్తుంది, శరీరంలోని రక్తం కూడా ఈ పనే చేస్తుందన్నమాట.
1: అవును, శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరఫరా అవుతుంది. రక్తం రకరకాల పదార్థాలను ఒక భాగం నుంచి మరో భాగానికి సరఫరా చేస్తుంది. అంతేకాదు, శరీరంలోని వృధా పదార్థాలను విసర్జక అవయవాలకు చేరుస్తుంది. విసర్జక అవయవాలు వృధా పదార్థాలను బయటకు విసర్జిస్తాయి.
2: శరీరంలోని వృధా పదార్థాలు బయటకు పోకపోతే ఏమవుతుంది?
1: ఏముంది, అనారోగ్యానికి గురవుతాం.
3: సరే, ఇప్పుడు రక్తం గురించి చెప్పండి నాన్న.
1: అలాగే శారదా, నువ్వు కూడా విను. శరీర భాగాలు ఏవి ఎలాంటి పని చేస్తాయో అందరూ తప్పకుండా తెలుసుకోవాలి.
2: సరే చెప్పండి, వింటాను.
3: చెప్పండి నాన్న.
1: మన శరీరంలోని భాగాలు దేనితో తయారవుతాయి రవి?
3: రకరకాల కణజాలంతో తయారయ్యిందే ఈ శరీరం.
1: ఒక్కో కణజాలం రకరకాల కణాలతో నిర్మించబడి ఉంటుంది. రక్తంలో కూడా అనేక రకాల కణాలు ఉన్నాయి, అందుకే రక్తాన్ని ద్రవరూప కణజాలం అంటారు.
3: అసలు ఒక మనిషిలో ఎంత రక్తం ఉంటుంది?
1: ఆరోగ్యంగా ఉండే మనిషి శరీరంలో సాధారణంగా 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అవును, రక్తాన్ని చూసావుగా నువ్వు.
3: మొన్న మోకాలికి దెబ్బ తగిలినప్పుడు రక్తం బాగా కారింది.
2: అవును, చాలాసేపటికి గానీ రక్తం కారడం ఆగలేదు.
1: అప్పుడే కారిన రక్తాన్ని ఒక పరీక్ష నాళికలో ఉంచితే కాసేపటికి పరీక్ష నాళిక అడుగు భాగాన కొంత రక్తం గడ్డకట్టినట్టు అవుతుంది. ఈ గడ్డకట్టిన రక్తం పైన రంగులేని ద్రవం తేరుకొని ఉంటుంది. రంగులేని ఈ ద్రవ పదార్థాన్ని సీరం అంటారు. గడ్డకట్టిన రక్తంలో కొన్ని కణాలుంటాయి, వీటిని రక్త కణాలు అంటారు.
3: రక్తంలో సీరం, రక్త కణాలు ఉంటాయి, అంతేనా నాన్న?
1: అవును.
2: అసలు రక్తం ఏం పనులు చేస్తుందండి?
1: చెబుతున్నా వినండి. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ని శరీర భాగాలకు, శరీర భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. నీటిని, లవణాలను, జీర్ణమైన ఆహార పదార్థాలను శరీర భాగాలకు రవాణా చేస్తుంది. శరీర భాగాల నుండి వృధా పదార్థాలను, మూత్రపిండాలు చర్మానికి చేరవేస్తుంది. శరీరంలోని గ్రంథుల నుండి హార్మోనులను శరీర భాగాలకు చేరవేస్తుంది. అవయవాలు చేసే పనులు హార్మోనుల ఆధీనంలోనే ఉంటాయి. శరీరంలోని నీరు,

0: లవణాలు అవసరమైన స్థాయిలో ఉండేలా చేసి శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. రోగాలను కలిగించే సూక్ష్మక్రిముల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
1: అబ్బా, చాలా పనులు చేస్తుంది రక్తం.
2: అవును, రక్తంలో 3 రకాల కణాలు ఉన్నాయి. అవి 1 ప్లాస్మా, 2 రక్త కణాలు.
0: వీటిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. 3 రక్త ఫలికలు. ప్లాస్మాలో దాదాపు 90% నీరే ఉంటుంది. ప్లాస్మా హార్మోనులు, యూరియా, ప్రోటీన్లు, పోషకాలు, వృధా పదార్థాలను రవాణా చేస్తుంది. ఇక రక్త కణాలు, ఇవి 2 రకాలు. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలను ఎరిత్రోసైట్లు, తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్లు అంటారు.
3: పక్కింటావిడ చేయించుకున్న రక్త పరీక్ష రిపోర్ట్లో ఈ పేర్లున్నాయండి.
1: ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏం పనులు చేస్తాయి నాన్న?
0: ఎర్ర రక్త కణాలు గుండ్రంగా, బల్లపరుపుగా, దిమ్మల ద్విపుటాకారంగా ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉండదు. హిమోగ్లోబిన్ అనే రంగు పదార్థం ఉండటం వల్ల ఇవి ఎర్రగా ఉంటాయి. ఇది ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని రవాణా చేస్తుంది. అంటే హిమోగ్లోబిన్ శ్వాసక్రియలో పాలు పంచుకుంటుందన్నమాట. ఒక మనిషిలో 1 క్యూబిక్ మిల్లీమీటర్కు 4.5 నుండి 5.5 మిలియన్ ఎర్ర రక్త కణాలుంటాయి.
1: నాన్న, ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి?
0: ఎర్ర రక్త కణాలు ఎముక మధ్యలో తయారవుతాయి.
1: మధ్య అంటే?
0: ఎముక మధ్యలో ఉండే మెత్తని భాగాన్ని మధ్య అంటారు.
3: ఎర్ర రక్త కణాలు ఎప్పుడు ఒకే సంఖ్యలో ఉండవా ఏమిటి? ఒకసారి రక్త పరీక్షలో ఎక్కువగా ఉంటాయి, మరొకసారి చేయిస్తే ఆ సంఖ్య మారిపోతుంది.
0: ఎర్ర రక్త కణాలు ఎక్కువ కాలం జీవించి ఉండవు. రక్త కణం 100 నుండి 125 రోజులు మాత్రం రక్తంలో జీవించి ఉండి తరువాత క్షీణించి విచ్ఛిన్నమై అదృశ్యం అయిపోతాయి. చనిపోయిన ఎర్ర రక్త కణాల స్థానంలో కొత్తవి ఏర్పడతాయి. అందుకే రక్తంలో వీటి సంఖ్య ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఎర్ర రక్త కణంలో ఉండే హిమోగ్లోబిన్ అనేది పెద్ద ప్రోటీన్ అణువు. హిమోగ్లోబిన్లో ఇనుము నిల్వ ఉంటుంది.
3: అందుకేనా హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉండాలంటే ఐరన్ మాత్రలు వేసుకోవాలి, ఇనుము ఎక్కువ ఉండే పదార్థాలు తినాలని చెప్పారు డాక్టర్ గారు.
0: అవును.
3: మరి తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయండి?
0: తెల్ల రక్త కణాలనే ల్యూకోసైట్స్ అంటారు. వీటికి ఒక ఆకారం అంటూ ఉండదు. అవి అమీబాలా కనిపిస్తాయి. వీటిలో ఒక కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాల కంటే తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మనుషుల్లో 1 క్యూబిక్ మిల్లీమీటర్కు 4 నుండి 11 లక్షల ల్యూకోసైట్లు ఉంటాయి.
1: ఇవి ఏం పనులు చేస్తాయి నాన్న?
0: శరీరంలో ప్రవేశించిన హానికరమైన వ్యాధికారక క్రిములను ఈ తెల్ల రక్త కణాలు నాశనం చేస్తాయి. ఈ ప్రయత్నంలో కొన్ని తెల్ల రక్త కణాలు నశించిపోతాయి. ఇలా చనిపోయిన తెల్ల రక్త కణాలను బ్రతికున్న తెల్ల రక్త కణాలు చీము రూపంలో బయటకు పంపించివేస్తాయి. అంటే తెల్ల రక్త కణాలు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తాయన్నమాట.
1: తెల్ల రక్త కణాలు రోగాలను కలిగించే క్రిముల నుండి శరీరాన్ని రక్షిస్తాయన్నమాట.
0: అవును, అందుకే తెల్ల రక్త కణాలను శరీరంలోని రక్షక భటులు, పారిశుద్ధ కార్మికులు అని పిలుస్తారు.
3: రక్తంలో 3వ రకం కణాలేమిటండి?
0: రక్తంలోని 3వ రకం కణాలనే రక్త ఫలికలు. వీటినే థ్రాంబోసైటులు అని కూడా పిలుస్తారు. వీటిలో కేంద్రకం ఉండదు. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి.
3: ఓహో, గాయంలోంచి కారే రక్తం గడ్డకట్టడం వలన శరీరంలోంచి ఎక్కువ రక్తం పోకుండా ఉంటుంది.
0: అవును, మరీ ఎక్కువగా రక్తం పోతే ప్రాణాలకు ప్రమాదం. అందుకే ఈ ఏర్పాటు. మీకు తెలుసా, రక్తం గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు ప్రవహించే దూరం దాదాపు 60,000 మైళ్ళుంటుందట.
3: ఏమిటి, నిజంగానా?
0: ఏ మనిషికైనా 1/2 లేదా 1/3 వంతు రక్తం పోతే చాలా ప్రమాదం. ఆ మనిషి చనిపోవచ్చు కూడా.
1: శరీరంలోని రక్తం ఊపిరితిత్తుల్లోనేగా శుభ్రపడేది.
0: అవును రవి, మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోకి పోతుంది. ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలుస్తుంది. ఇలా ఆక్సిజన్తో కలిసిన రక్తాన్ని పరిశుభ్రమైన రక్తం అంటారు.

0: ఈ రక్తం రక్తనాళాల ద్వారా శరీర భాగాలకు చేరుతుంది. రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపడంలో గుండె పంపులా పనిచేస్తుంది. కణజాలాలలో రక్తం ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది. ఆక్సిజన్ తక్కువగా ఉండే రక్తాన్ని చెడు రక్తం అంటారు. చెడు రక్తం సిరలలో ప్రవహిస్తుంది. ఇదిగో నీలంగా కనిపిస్తున్నాయే, ఇవి సిరలు. ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం ఎర్రగా ఉంటుంది. ఇది ధమనుల్లో ప్రవహిస్తుంది.
1: అబ్బా, రక్తానికి కూడా ఇంత కథ ఉందా?
2: మరేమనుకున్నావు, మన శరీరం గురించి మనకే తెలియని విషయాలు చాలా ఉన్నాయమ్మా.
1: నిజమే రవి, అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకుంటుండాలి.
0: రక్తం నిర్మాణం కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇందులోని ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి రవాణా వ్యవస్థ ఎటువంటిదో శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ అటువంటిది. రక్తం రకరకాల పదార్థాలను ఒక భాగం నుండి మరో భాగానికి సరఫరా చేస్తుంది. శరీరంలోని వృధా పదార్థాలను విసర్జక అవయవాలకు చేరుస్తుంది. విసర్జక అవయవాలు వృధా పదార్థాలను బయటకు పంపించివేస్తాయి. రక్తాన్ని ద్రవరూపంలో ఉన్న కణజాలం అంటారు. ఆరోగ్యంగా ఉండే మనిషిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను శరీర భాగాలకు అందించి, శరీర భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. నీటిని, లవణాలను, జీర్ణమైన ఆహార పదార్థాలను శరీర భాగాలకు రవాణా చేస్తుంది. శరీర భాగాల నుండి వృధా పదార్థాలను మూత్రపిండాలు, చర్మానికి చేరవేస్తుంది. శరీరంలోని గ్రంథుల నుండి హార్మోనులను శరీర భాగాలకు చేరవేస్తుంది. శరీరంలోని నీరు, లవణాలు అవసరమైన స్థాయిలో ఉండేలా చేసి శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. రక్తంలో 1 ప్లాస్మా, 2 రక్త కణాలు, 3 రక్త ఫలికలు అనే 3 రకాల కణాలు ఉన్నాయి. ప్లాస్మాలో 90% నీరు ఉంటుంది. ఇది హార్మోనులు, యూరియా, ప్రోటీన్లు, పోషకాలు, వృధా పదార్థాలు రవాణా చేస్తుంది. రక్త కణాలు 2 రకాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు గుండ్రంగా, బల్లపరుపుగా, దిమ్మల, ద్విపుటాకారంగా ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉండదు. హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇవి ఎర్రగా కనిపిస్తాయి. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని రవాణా చేస్తాయి. ఇవి ఎముక మధ్యలో తయారవుతాయి. హిమోగ్లోబిన్ పెద్ద ప్రోటీన్ అణువు. ఇందులో ఇనుము ఉంటుంది. తెల్ల రక్త కణాలకు ఒక ఆకారం అంటూ ఉండదు. అమీబాలా కనిపిస్తాయి. వీటిలో ఒక కేంద్రకం ఉంటుంది. శరీరంలో ప్రవేశించిన హానికరమైన వ్యాధికారక క్రిములను తెల్ల రక్త కణాలు నాశనం చేస్తాయి. అందుకే వీటిని రక్షక భటులు అంటారు. 3వ రకమైన కణాలు రక్త ఫలికలు. వీటిలో కేంద్రకం ఉండదు. ఇవి గాయాల నుంచి కారే రక్తం గడ్డ కట్టడానికి సాయపడతాయి.
3: ఇంతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రక్తం నిర్మాణం పరిసరాల విజ్ఞాన పాఠం విన్నారు కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రక్త ప్రసరణ మండలం పరిసరాల విజ్ఞాన పాఠం వింటారు.
4: ఎవరు? ఓ, శ్రీనివాస్ మామయ్య. మీరా? అమ్మా నాన్న కలిసి బజార్కి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు, కూర్చోండి.
5: ఎరా కిరణ్, ఉషేది కనపడదే.
4: మా ఫ్రెండ్ సునీల్ వచ్చాడు. మేము ముగ్గురం కలిసి గుండెను తయారు చేస్తున్నాం. కొంతవరకు అయింది. అదిగో ఆ రూమ్లో ఉన్నారు వాళ్ళిద్దరు.
5: గుండెను తయారు చేయడం ఏమిట్రా?
4: గుండె అంటే నిజమైన గుండె కాదు, గుండె నమూనా. మట్టితో తయారు చేసిన గుండె నమూనాకి రంగు కూడా వేస్తాం.
5: ఏ రంగు వేయాలనుకుంటున్నారు?
4: అదే తోచడం లేదు మామయ్య. మేము తయారు చేస్తున్న గుండె నమూనా సరిగ్గా ఉందో లేదో చెప్పరు?
5: సరే, ఆ గదిలోకి వెళ్దాం పద. ఉషా, సునీల్, మీరేదో గుండె నమూనా తయారు చేస్తున్నారట కదా, నాకు చూపించరా ఏమిటి?
6: ఏదో గుండె కాదు, మన గుండె నమూనా. అంటే మానవ శరీరంలో గుండె.
4: మా ఫ్రెండ్ సునీల్ బొమ్మలు బాగా గీస్తాడు, అందుకని వీడిని పిలుచుకొచ్చాం. ముగ్గురం కలిసి గుండె నమూనా తయారు చేస్తున్నాం.

0: తరువాత గుండె నుంచి రక్తం ఎలా ప్రసారం జరుగుతుందో తెలిపే పటం కూడా వెయ్యాలనుకుంటున్నాం. అక్కడే కాస్త అనుమానం వచ్చి ఆగిపోయాం.
1: ఎందుకురా జంకుతావు? మామయ్యకు చాలా విషయాలు తెలుసు, ఏమీ అనుకోడు.
2: గుండె నిర్మాణం, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో తెలుసుకుంటేనే నమూనా బాగా తయారు చేయొచ్చని సునీల్ అంటున్నాడు. మాకు చెప్పరా మావయ్య?
3: సునీల్ అన్నది నిజమే. మీకు గుండె గురించి, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో చెప్పే ముందు మన శరీర నిర్మాణం గురించి మీకు ఎంత తెలుసు నాకు తెలియాలి కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు చెప్పండి, సరేనా? ఉషా, మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, బయటకు కనిపించే అవయవాలు ఏమేంటి?
2: కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు.
3: అన్నీ సరిగ్గానే చెప్పావు. శరీరం లోపల ఏ అవయవాలు ఉంటాయి కిరణ్? ఇప్పుడు నువ్వు చెప్పు.
1: ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కాలేయము, ప్రేవులు, మూత్రపిండాలు, ఇంకా
0: నాగా ఏమిటి? గుండె, అదే అతి ముఖ్యమైనది.
3: అది అలా చెప్పాలి. మరి గుండె శరీరం లోపల ఎక్కడ ఉంటుందో తెలుసా?
0: తెలుసు, రొమ్ము భాగంలో.
3: రొమ్ము భాగం, సరే. అదే ఎటువైపు అని నేను అడిగింది.
2: కుడివైపు అనుకుంటా?
1: కాదు, ఇక్కడ అంటే ఎడమవైపు.
3: కరెక్ట్. గుండె మన శరీరంలో రొమ్ము భాగంలో ఎడమవైపు ఉంటుంది. మర్చిపోవద్దు, బాగా గుర్తుంచుకోండి.
2: ఏది, చెయ్యి పెట్టి తడిమినా తగలడం లేదే, ఎందుకు?
3: ఎందుక, అది రొమ్ము ఎముకల లోపల వైపు సురక్షితంగా ఉంటుంది, అందుకే చెయ్యి పెట్టి తడిమినా తగలదు. ఒకసారి మీరందరూ చెయ్యి పెట్టి రొమ్ము భాగాన్ని నొక్కి చూసుకోండి, మీ వేళ్ళకు ఏం తగులుతున్నాయి?
1: అంతా ఎముకలే.
3: అంతా కాదు, పైన చర్మం, దాని లోపల 12 జతలు, అంటే 24 ఎముకలు అన్నీ కలిసి ఒక పంజరంలా ఏర్పడతాయి. దాన్నే మనం ఉరహ పంజరం అంటాం, అంటే ఇక్కడన్నమాట.
2: ఉరహ పంజరంలో ఒక్క గుండె మాత్రమే ఉంటుందా?
3: ఉరహ పంజరంలో ఒక గుండె మాత్రమే కాదు, ఊపిరితిత్తులు కూడా ఉంటాయి. గుండె రెండు ఊపిరితిత్తులకు నడుమ అమరే ఉంటుంది. అవును, మీరెప్పుడైనా రామఫలాన్ని చూసారా? మన గుండె ఆకారం రామాఫలాన్ని పోలి ఉంటుంది, అయితే పరిమాణం మాత్రం దానంత ఉండదు.
1: మరి ఎంత ఉంటుంది? మేము తయారు చేస్తున్న నమూనా అంతనే ఉంటుందా?
3: అంతే మరి. నాలాంటి పెద్దవాళ్ల గుండె కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదిగో నా పిడికిల పరిమాణం అంత ఉంటుంది. సునీల్, నువ్వు చెవిని కిరణ్ రొమ్ముపై ఎడమ ప్రక్కగా ఆనించి విను, ఏమైనా శబ్దం వినిపిస్తోందా?
0: వినిపిస్తోంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్, రొమ్ము లోపల నుంచి వస్తుంది.
3: అది గుండె కొట్టుకుంటున్న శబ్దం, గుండె పనిచేస్తున్నదనడానికి నిదర్శనం.
1: లబ్డబ్ లబ్డబ్ అంటూ శబ్దం రాకపోతే?
3: రాకుండా ఎందుకుంటుంది? నిరంతరంగా విశ్రాంతి లేకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. కొట్టుకోవడం అంటే సంకోచం, వ్యాకోచం చెందడం అన్నమాట.
2: గుండె సంకోచం, వ్యాకోచం చెందుతుందా అంటే ఏమిటి?
3: సంకోచం అంటే ముడుచుకోవడం, వ్యాకోచం అంటే పరిమాణం పెరగడం, అది అర్థం. ఇలా నిరంతరం సంకోచ వ్యాకోచాలు చెందడం వల్లనే రక్త ప్రసరణ జరుగుతుంది.
0: అదే మన శరీరంలో రక్తం ఎలా ప్రసరిస్తుంది, అదే మాకు సరిగ్గా అర్థం కావాలి. అప్పుడే మేము గుండె నమూనాని బాగా తయారు చేయగలుగుతాం, భాగాల్ని గుర్తించగలుగుతాం.
3: రక్తం ఎలా ప్రసరిస్తుందో తెలుసుకోవాలి అంటే గుండె ఆకారం, నిర్మాణం తెలియాలి. దీని ఆకారం రామఫలంలాగా ఉంటుందని చెప్పానుగా, దీని రంగు ముదురు ఎరుపు. మీ నమూనాకు అదే రంగు వేయాలి తెలిసిందా?
1: ఇప్పుడు తెలిసింది. ఇందాక ఏ రంగు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాం.
3: గుండెలో ఇది కుడి భాగం, ఇది ఎడమ భాగం, మధ్యలో గోడలాగా ఒక పొర. మొత్తం గుండె ఒక ప్రత్యేక రకమైన కండరంతో నిర్మించబడి ఉంటుంది. మీరు తయారు చేస్తున్న నమూనాలో ఎన్ని గదులున్నాయి?
0: 4. ఇదిగో
3: సరిగ్గానే వేశారు. పైభాగంలో ఉండే 2 గదులను కర్ణికలు అంటాం. కుడివైపు ఉండేది కుడి కర్ణిక, ఎడమవైపు ఉండేది ఎడమ కర్ణిక. క్రింది భాగంలో ఉండే 2 గదులను జఠరికలు అంటాం.
1: ఇటువైపుది కుడి జఠరిక, ఎడమవైపు ఎడమ జఠరిక.
3: మరి సునీల్, నువ్వు చెప్పు, గుండె నిర్మాణం ఎలా ఉంటుందో?
0: గుండెలో 2 భాగాలు ఉంటాయి. పైభాగంలో ఉండే 2 గదులు కర్ణికలు, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. కింద భాగంలో ఉండే 2 గదులు జఠరికలు, కుడి జఠరిక, ఎడమ జఠరిక.
3: చాలా బాగా చెప్పావు. మరో విషయం కూడా గుర్తుంచుకోండి, గుండె పైభాగంలో ఉండే కర్ణికలు చిన్నవి, క్రింది భాగంలో ఉండే జఠరికలు కాస్త పెద్దవి. నమూనా తయారు చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోవద్దు.
2: మర్చిపోం మావయ్య, అన్ని విషయాలు తెలుసుకున్నాకే గుండె నమూనాను పూర్తి చేస్తాం.
3: అయితే సరే, కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య తలుపు వలె పనిచేసే నిర్మాణం ఉంటుంది, అది ఒకే వైపుకు తెరుచుకుంటుంది.
1: మన ఇంట్లో ఈ 2 గదుల మధ్య ఉన్న తలుపులాగానా?
3: ఒక రకంగా అంతే. ఇంట్లో గదుల మధ్య తలుపు ఒకే వైపు తెరుచుకున్నా

0: అటు ఇటు వెళ్ళగలం. కానీ గుండెలో అలా కాదు. పైభాగంలో ఉండే కుడి కర్ణికలోంచి రక్తం క్రింది భాగంలో ఉండే కుడి జఠరికలోకి మాత్రమే పోగలదు. కర్ణికలోంచి జఠరికలోకి రక్తం పోయేందుకు ఉన్న తలుపు లాంటి అమరికను కవాటం అంటాం.
1: అలాగైతే మరి ఎడమ కర్ణికలోంచి రక్తం ఎడమ జఠరికలోనికి మాత్రమే పోవాలి.
0: వెరీ గుడ్. కవాటాలు కర్ణికలకు జఠరికలకు మధ్య మాత్రమే ఉంటాయి.

0: కోపం వ్యాకోచం చెందుతూ ఉంటుందని, దాన్నే గుండె కొట్టుకోవడం అని అంటామని కూడా గుర్తుంది కదూ. అది ఎంత వేగంతో కొట్టుకుంటుందో మీరు ఎప్పుడైనా విన్నారా? మనం రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నామనుకో, అప్పుడు గుండె ప్రతి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మనం పరిగెత్తినప్పుడు, మెట్లెక్కినప్పుడు అంతకన్నా ఎక్కువ సార్లే కొట్టుకుంటుంది.
1: నేను ఇప్పుడు పరిగెత్తడం లేదుగా, పైగా జ్వరం కూడా లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. అంటే నా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.
2: నా గుండె కూడా? అవును మామయ్య, నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటూ ఉంటే అది అలిసిపోదా? దానివల్ల ఏమిటి లాభం?
0: శరీరంలో రక్త ప్రసరణ జరగడానికి గుండె ఇలా ఎప్పుడూ సంకోచం వ్యాకోచం చెందుతూ అంటే కొట్టుకుంటూ ఉండాల్సిందే. గుండె అలిసిపోయి కొట్టుకోవడం ఆగిపోతే రక్త ప్రసరణ జరగదు. ఇక మన పని అంతే.
3: రక్త ప్రసరణ అంటే రక్తం శరీరంలో ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి పోవడమే కదా అంకుల్?
0: ఒక దగ్గర నుంచి అంటే గుండె నుంచి మిగతా అవయవాలకు, శరీర భాగాలకు పోయి అక్కడ నుంచి మళ్ళీ గుండెను చేరడం. దీన్నే రక్త ప్రసరణ అంటాం.
1: ఎందుకు అలా ఆగకుండా పోవడం?
0: ఎందుకంటే మనం పని చేయాలి అంటే శక్తి కావాలి కదా. అవయవాలకు ఆ శక్తి రక్తం చేరడం వల్లనే దొరుకుతుంది.
2: గుండెలో అంత శక్తి ఉంటుందా అన్ని భాగాలకు పంచడానికి?
0: గుండెలో శక్తి ఉండదు, కానీ గుండె నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి పోయి అక్కడ శుభ్రపడి మళ్ళీ గుండెను చేరి మిగతా అవయవాలకు పంపబడుతుంది.
3: అందుకేనేమో ఊపిరితిత్తులు కూడా ఉరఫ్ పంజరంలోనే ఉంటాయి.
0: ఎస్, ఈ ఊపిరితిత్తుల్లో లెక్కలేనన్ని చిన్న చిన్న గదులు, వాటి చుట్టూ పల్చని పొర, రక్తంతో నిండిన సన్నని రక్తనాళాలు ఉంటాయి. మనం గాలి పీల్చడం, వదలడం వీటి ద్వారానే జరుగుతుంది. ఇక్కడే రక్తం కూడా శుభ్రపడుతుంది. సరే, రక్త ప్రసరణ మండలంలోని 3 ముఖ్యమైన భాగం ఏంటో చెప్పు సునీల్.
3: రక్తనాళాలు.
0: ఎస్.
1: రక్తనాళాలు అంటే ఏంటి మామయ్య?
0: మన శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఈ రక్తం మన శరీరంలో శరీర భాగాల నుండి గుండెకు, గుండె నుండి శరీర భాగాలకు ప్రత్యేకమైన గొట్టాల ద్వారా ప్రవహిస్తుంది. ఈ గొట్టాలనే రక్తనాళాలు అంటారు. ఈ రక్తనాళాలు 2 రకాలు. మొదటిది ధమనులు, రెండవది సిరలు.
3: ధమనులు అంటే?
0: గుండె నుండి రక్తాన్ని అన్ని శరీర భాగాలకు తీసుకుని పోయే రక్తనాళాలను ధమనులు అంటాం. వీటిలో మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, కానీ పుప్పుస ధమనిలో మాత్రం మల్లి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
1: పుప్పుస ధమని అంటే ఏంటి మామయ్య?
0: గుండె నుండి మల్లె రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుని వెళ్లే రక్తనాళాన్ని పుప్పుస ధమని అంటాం. ఉషా, ఇంకో 2 రక్తనాళం పేరేంటి?
2: సిరా.
0: రక్త ప్రసరణలో ముఖ్యమైన రక్తనాళాలు సిరలు.
3: సిరలు అంటే?
0: రక్తాన్ని అన్ని శరీర భాగాల నుండి గుండెకు చేర్చే రక్తనాళాలను సిరలు అంటారు. అన్ని సిరల్లోనూ మల్లె రక్తమే ప్రవహిస్తుంది, కానీ పుప్పుస సిర అనే సిరలో మాత్రం మంచి రక్తం ప్రవహిస్తుంది.
1: పుప్పుస సిర అంటే ఏంటి మామయ్య?
0: ఊపిరితిత్తుల్లో శుభ్రపడిన రక్తాన్ని, గుండెకు చేర్చే రక్తనాళాన్ని పుప్పుస సిర అంటాం. సరే, ఇప్పటి వరకు రక్త ప్రసరణలో ముఖ్య భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, ధమనులు, సిరలు గురించి చెప్పాను కదా. అర్థమైందా? ఇక ఇప్పుడు రక్తం ఎలా ప్రవహిస్తుంది, అసలు రక్త ప్రసరణ అంటే ఏంటో చెబుతాను. గుండె ఒక పంపు వలె పనిచేసి రక్తాన్ని అన్ని శరీర భాగాలకు అందచేస్తుంది.
3: అంటే రక్తం మన శరీరం అంతటా ప్రవహిస్తుందా అంకుల్?
0: అవును, మన శరీరంలోని రక్తనాళాలైన ధమనులు, సిరల ద్వారా రక్తం అన్ని భాగాలకు ఒక క్రమ పద్ధతిలో పంపిణీ అవుతుంది. రక్త ప్రసరణ అంటే గుండె నుండి శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం చేరడం, మరియు శరీరంలోని అన్ని అవయవాల నుండి రక్తం గుండెను చేరడాన్ని రక్త ప్రసరణ అంటాం. మొదట మన శరీరంలో మలినాలను పోగు చేసుకున్న రక్తం సిరల ద్వారా గుండెను చేరుతుంది. దీన్ని మలిన రక్తం అంటాం.
1: మలిన రక్తం అంటే?
0: కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి అనే మలినాలతో కూడుకున్న రక్తాన్ని మలిన రక్తం లేక చెడు రక్తం అని అంటాం. ఈ చెడు రక్తం అన్ని అవయవాల నుండి గుండెను చేరుతుంది. అక్కడ నుండి గుండె ఈ రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ఏ రక్తనాళం ఈ పని చేస్తుందో చెప్పగలరా?
3: అంటే మలిన రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే రక్తనాళము అంటే అది పుప్పుస ధమని కదా అంకుల్?
0: ఎస్, పుప్పుస ధమని. ఈ ధమని చెడు రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు తీసుకువెళ్తుంది. కిరణ్, రక్తం ఎక్కడ శుభ్రపడుతుందని చెప్పాను?
1: ఊపిరితిత్తుల్లోనే కదా మామయ్య.
0: కరెక్ట్. మరి ఎలా శుభ్రపడుతుందో వినండి. చెడు రక్తం గుండె నుండి ఊపిరితిత్తులకు వస్తుంది కదా. ఊపిరితిత్తుల్లో మనం శ్వాసక్రియ ద్వారా పీల్చిన గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. మళ్ళీ రక్తం ఈ ఆక్సిజన్ను

0: గ్రహించి శుభ్రపడుతుంది. ఇందుకు హిమోగ్లోబిన్ అనే రక్తంలో ఉండే ఒక పదార్థం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ హిమోగ్లోబిన్ వల్లే మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. రక్తం ఆక్సిజన్ను గ్రహించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తుల్లో వదిలివేస్తుంది.
1: ఇలా ఊపిరితిత్తుల్లో శుభ్రమైన రక్తం గుండెకు చేరుతుంది. ఏ రక్తనాళం ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పు ఉష.
2: మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకెళ్లే రక్తనాళం పుప్పసిర కదా మావయ్య?
0: కరెక్ట్. అలా పుప్పసిర ద్వారా శుభ్రపడిన రక్తం గుండె ఎడమ భాగాన్ని చేరుతుంది. మళ్ళీ అక్కడ నుండి ఈ రక్తం శరీరంలోని అన్ని భాగాలకు ధమనుల ద్వారా వెళుతుంది. అంటే గుండెలో ఎడమ భాగంలో శుభ్రపడిన రక్తం, కుడి భాగంలో మలిన రక్తం ఉంటాయి. ఇలా రక్తం గుండె నుండి శరీర భాగాలకు, శరీర భాగాల నుండి గుండెకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అవును, ఇంకా మీ నాన్న రాలేదేంటి? సరే, మళ్ళీ సాయంత్రం వచ్చి కలుస్తాను. మమ్మీకి చెప్పండి.
3: సరే మామయ్య.
4: చాలా థ్యాంక్స్ అంకుల్,
2: చాలా విషయాలు చెప్పారు.
0: ఇట్స్ ఆల్ రైట్, మీరు ఈ మోడల్ పూర్తి చేయండి, మళ్ళీ కలుస్తాను.
4: అలాగే అంకుల్.
5: మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రక్తం నిర్మాణం పరిసరాల విజ్ఞాన పాఠం, అలానే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం రక్త ప్రసరణ మండలం పరిసరాల విజ్ఞాన పాఠం విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
6: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
7: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద

0: శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881627762372795.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Vishnu FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
3: హలో.

0: ఫ్యాషన్ లవర్స్ ఆర్ యు రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్ మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ September 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి కలియుగం కదా అని నువ్వు నీ నీతిని వదులుకోకు. వాడు పాపం చేసి గెలుస్తున్నాడని నువ్వు పాప బాట పట్టకు. అంతిమంగా గెలిచేది సత్యమే. బాహ్య ప్రపంచం నిన్ను పాపాత్ముళ్ళ చూడొచ్చు, కానీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వేంటో. దేవుడి ఇంట్లో న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. సింహం ఆకలితో ఉన్నా గడ్డి మేయదు, అలానే నీతిమంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా అధర్మానికి తలవంచడు. ఆ పట్టుదలి నిన్నొకరోజు ఉన్నతుడిగా నిలబెడుతుంది. లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అంటున్నారు, హాయ్ అండి, ఈరోజు మా కోసం ఒక చక్కని పాటను ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి ఈరోజు సాటర్డే శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కదా, కాబట్టి మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఆనంద నిలయ విమానం మీద వాయువ్య మూలకు గూడు లాంటి చిన్న మందిరం వెండి మకర తోరణంతో అలంకరింపబడి ఉంటుంది. మరి ఆ మందిరంలో వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంటుంది. మరి ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉంటారు. ఇక ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన విమాన వెంకటేశ్వరుడిగా పిలువబడుతున్నాడు. మరి విమాన వెంకటేశ్వర స్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది. మరి విమాన వెంకటేశ్వర స్వామివారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. మరొకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే చాలట, యాత్ర ఫలితం దక్కుతుందట. మరి పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట. మరి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం జరుగుతుంది. మరి విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన సర్వ జీవుల పాపాలు తొలగుతాయి, అంతేకాదు సర్వశుభాలు కూడా కలుగుతాయి. మరి ఆనంద నిలయ విమానం మీద ఉన్న వెంకటేశ్వర స్వామివారు శ్రీ వ్యాసతీర్థుల వారి కాలం నుండి ప్రాధాన్యాన్ని విశిష్టతను సంతరించుకుంది. మరి కృష్ణదేవరాయల వారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైత పీఠ సంప్రదాయ ప్రవర్తకులు ఈ వ్యాసతీర్థులు. కృష్ణదేవరాయలకు కలిగిన కుహు యోగమనే కాలసర్ప దోషం నుండి కాపాడటానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించారట. అందువల్లే ఈ యతీశ్వరులకు రాయలు అనే బిరుదనామం ఏర్పడి వ్యాసరాయులుగా లోకంలో ప్రసిద్ధి పొందారు. ఇక తదుపరి శ్రీ వ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 సంవత్సరాల పాటు అర్చనాధికారులు నిర్వహించారట. మరి ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పారాయణలు దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అందువల్లే వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం కూడా ప్రధాన ఘట్టంగా ఆలయ సంప్రదాయంలో స్థిరంగా

నిలిచి ఉంది. ఇలా భక్తులు మాత్రమే కాదు, చివరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు కూడా ఆలయం బయటకు వెళ్లే ముందుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కాసేపు నిలబడి హారతులు అందుకుంటాడు. మరి ప్రతి సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా పవిత్ర మాలలు సమర్పింపబడతాయి. మరి దీనికోసం అర్చక స్వాములు విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లడానికి వీలుగా నిచ్చెనలు ఏర్పాటు చేస్తారు. అంతేకాక ప్రతిరోజు 3 పూటల ఆనంద నిలయంలో జరపబడే నివేదన సమయంలో అర్చకులు ఆలయం లోపలి నుండి విమాన వెంకటేశ్వర స్వామి వారికి నివేదనలు సమర్పిస్తూ ఉంటారు. ఇక గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చేవాడైతే ఈ విమాన వెంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకని ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. మరి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి సమయం సరిపోదు, కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిలబడి అన్ని కోరికలు మొక్కుకోవచ్చు, తీర్చుకోవచ్చు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. తప్పకుండానండి, మీ తరపు నుండి రెడీ విషయం 90.4 తరపు నుండి కూడా లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్. మరి అలానే ఈరోజు సాటర్డే కాబట్టి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చెక్ అండ్ వెట్వెల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలే నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోవే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరొకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిసాట. మరైతే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజు అని తెలీదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగాట. మరి ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే. వెంటనే యమధర్మరాజుకు నీళ్లిచ్చాడు. మరి నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో చెప్పాట, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముణ్ణి, కానీ నీవు తాగడానికి నాకు నీళ్లిచ్చి నా దప్పికి తీర్చావు, కాబట్టి నీ తలరాత మారడానికి నీకొక అవకాశం ఇస్తున్నాను అని. యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు. నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఇందులో నీకేం కావాలో రాసుకో, అది జరుగుతుంది, కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే అని. ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు. మరి మొదటి పేజీలో చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకు లాటరీ రాబోతోంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. ఇక తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడు ఎలక్షన్లలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది, అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయాలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకుని, నీకిచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయింది, ఇప్పుడు నువ్వు ఏమీ రాయకూడదు, నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలోని సమయం వేస్ట్ చేసుకున్నావు, నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు, నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాట, వచ్చిన అవకాశాన్ని చేజేతిలా పోగొట్టుకున్నాను అని. ఈ కథ యొక్క అర్థం ఏంటంటే ఈశ్వరుడు మనందరినీ కూడా

0: సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనం వ్యర్థంగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నాం. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా ఆ ఈశ్వరుని కృప నిండి ఉంటుంది. ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికిచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నాడు. కానీ మనం పరచింతన చేస్తూ సమయాన్ని అనగా కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి మరి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభోదయం, శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభ మధ్యాహ్నం పిన్ని గారు, బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి చాలా చాలా చక్కని విషయాలు అయితే తెలియజేస్తున్నావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే మరి ఘటోత్కచుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: స్వర్గానం ఉన్న మాతా, నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పదా తల్లి? ఆహా, దివ్యోపదేశం, దివ్యోపదేశం మాతా.
2: చెప్పంక, అమ్మేం చెప్పిందో చెప్పు. చెప్పువా, చెప్పువా, చెప్పు, చెప్పు.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నీ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి చాలామందికి మరి చనిపోయిన వారు కళలోకి వస్తూ ఉంటారు కదా, అంటే చనిపోయిన వారు కళలోకి రావచ్చా, మరి చనిపోయిన వారు కళలోకి రాకూడదు అని ఎవరైనా అంటే వారికి ఏమీ తెలియదని తెలుసుకోవాలి. అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నానమ్మ, మావయ్య, అత్తయ్య, బాబయ్య, పిన్ని వంటి వారు తమని ప్రేమించేవారి కలలోకి, తాము ప్రేమించేవారి కలలోకి పెద్దలు వస్తారు. ఇలా రావడానికి ఎన్నో కారణాలుంటాయి. ఇలా కలల్లోకి పెద్దలు రావడానికిన్న సశాస్త్రీయమైన ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయట. మరి పక్షిరాజు గరుత్మంతుడు అడిగాడు, కిం కిం కుర్వంతి వై ప్రేత పిశాచత్వే వ్యవస్థిత వదన్నివా కదాచిత్కం తద్వద్దస్వ సురేశ్వర అని. అంటే స్వామి, చనిపోయిన వారు ఏం చేస్తుంటారు, వారు ఎప్పుడు తమ వారసులతో మాట్లాడుతుంటారు, ఈ వివరాలు నాకు తెలియచేయి నారాయణ అని చెప్పి గరుత్మంతుడు అడిగాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాట, తేషాం స్వరూపం వక్ష్యామి చిక్నం స్వప్నం యదా తదం క్షుత్పి పాసార్థి శాస్తి వై పవిశ్రేయు స్వవేస్మని అని. చనిపోయిన వారి రూపాలు, వారు ఇచ్చే సూచకాలు కలలు గురించి చెబుతాను, జాగ్రత్తగా విను. మరి ఈ వివరాలు విష్ణుమూర్తి చెప్పాడు. చనిపోయిన వారికి విపరీతమైన ఆకలి, దప్పికలు వేస్తూ ఉంటాయి. ఆ కారణం చేత తమ వారి ఇళ్లకు మొదటగా వస్తారు. అయితే వారు వాయు రూపంలో ఉంటారు కనుక నిద్రపోతున్న తమ వారసులకు వారు కొన్ని సూచనలు లేదా సంఖ్యలు చేస్తారు. ముఖ్యంగా తమ కుమారులు, కుమార్తెలు, భార్య, బంధువులు, తమకు అన్నోదకాలు పెట్టవలసిన వారు ఎవరెవరైతే ఉంటారో వారి దగ్గరికి, ఒకరి తరువాత ఒకరి దగ్గరికి ప్రాధాన్యత ప్రకారం వెళతారు. నిద్రపోతున్న వారికి కలలు వివిధ శకునాల మాదిరి ఇస్తారు. అవే కలలు. కలలో ఎవరైనా గుర్రాలు, ఏనుకలు, ఎత్తులు, వికృత రూపి తన ప్రతిబింబమే చూసుకున్నా ఇవన్నీ కూడా పెద్దలు ఆకలితో ఉన్నామని తెలుపుతున్నట్లు గ్రహించాలి. కలలు తనను కట్టి పారేసినట్లు, చనిపోయిన వారు వచ్చి అన్నం పెట్టమని కోరుతున్నా వారు ఆకలి దప్పికతో ఉన్నట్లు గ్రహించాలి. కలలు తాను తింటున్న ఆహారాన్ని ఎవరో వచ్చి లాక్కుంటున్నా, త్రాగుతున్న దాన్ని లాక్కుంటున్నా పెద్దలకు ఆకలి దప్పులు కలుగుతున్నాయని గ్రహించాలి. కలలు ఎద్దును ఎక్కి వెళ్ళినా లేదా ఎద్దులను తోలుతున్నట్లు వచ్చినా, ఆకాశంలో తాను ఎగురుతున్నట్లు లేదా ఒక తీర్థానికి దప్పికతో వెళ్ళినా తమ పెద్దలకు ఆకలి దప్పులు కలుగుతున్నట్లు గ్రహించాలి. కలలు ఆవులతోటి, ఎద్దులతోటి, బ్రాహ్మణులతోటి, గుర్రాలతోటి, ఏనుగులతోటి, దేవతలతోటి, రాక్షసాదులు, ప్రేతలతోటి బిక్కరగా మాట్లాడుతున్నట్లు కలవచ్చినా లేదా తన భార్యాపిల్లలు, బంధువులు లేదా భర్త, ఆత్మీయులు చనిపోయినట్లు కలవచ్చినా చనిపోయిన వారికి ఆకలి దప్పులు కలుగుతున్నాయి అని గ్రహించాలి. ఆకలి దప్పులతో ఇతరులను అడుక్కుంటున్నట్లు కలవచ్చినా పెద్దలకు ఆకలి దప్పులు కలుగుతున్నాయని గ్రహించాలి. కలలో తన కుమారుడు పశువులను తోలుతున్నట్లు లేదా తండ్రి, సోదరుడు, భార్య మొదలైన వారిని ఇంటి నుంచి వెళ్ళగొడుతున్నట్లు కలవచ్చినా మేల్కొన్నాక పెద్దలకు కనీసం తిలతర్పణాలైనా విడవాలి. ఈ విధమైన చిహ్నాలు కలలో కనిపించడం పెద్దలు తమతో వాత్యంగా తమకు ఆకలి దప్పులు అవుతున్నట్లు చెప్పారని గ్రహించాలి. నిద్ర లేచిన వెంటనే తలారా స్నానం చేయాలి. గృహంలో కానీ లేదా పవిత్రమైన

దేశంలో కానీ తీర్థం దగ్గర కానీ వెంటనే తర్పణాలు వదలాలి. నల్లని ధాన్యాలు అనగా మినుములు వంటివి బ్రాహ్మణులకు దానమివ్వాలి. వేద పండితులు లేదా స్మార్తులను పిలిచి వారికి స్వయంపాకం ఇచ్చి దక్షిణతో నమస్కరించాలి. ఏ తాద్వి శ్రద్ధయా యస్తు ప్రేతలింగాని దర్శనం పఠతే శృణతే వాపి ప్రేచిహ్నం వినశ్యతి. అంటే ఈ విధంగా విష్ణుమూర్తి గరుడునికి మధ్య జరిగిన ఈ సంభాషణ విన్నా చదివినా కలల వలన దుష్పరిణామాలు రావు, ప్రేత పీడలు తొలగుతాయి అని మనకి గరుడ పురాణం చెప్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విష్ణుమూర్తి గరుడికి మధ్య జరిగిన సంభాషణ ఎవరైతే వింటున్నారో ఎవరైతే చదువుతున్నారో వారికి మరి కలల వలన దుష్పరిణామాలు అనేవి రావన్నమాట, అలానే ప్రేత పీడలు అనేవి తొలగుతాయి అని గరుడ పురాణమే చెప్తుంది. కనుక ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా భద్రపరచుకుని మరి సందర్భవశాత్తు చదువుకుంటూ వింటూ ఉండాలి. మరి నిద్రించేటప్పుడు పెద్దలు ఇచ్చే సూచనలు కూడా జాగ్రత్తగా అనుసరించాలి. మనకిష్టమైన వారు ఇష్టం లేని వారు కలలోకి రావడం ఈ విధమైన సూచకాలుగా గ్రహించాలి. చనిపోయిన వారికి, ఇంట్లోని పసిపిల్లలకు, ముసలి వారికి, గర్భవతులకు, గోశాలలోని దూడలకు తేడా లేదు. ఇంటికి ఎవరు వచ్చినా వీరు తమకు తినడానికి ఏం తెచ్చారా అని ఎదురు చూస్తూ ఉంటారట. అంతే కదండి, అంటే ఇంట్లో పసిపిల్లలు కూడా చూడండి, ఎవరైనా చుట్టాలు వస్తే కనుక మనకేమైనా పట్టుకొచ్చారా, నాకు ఏదైనా ఇస్తారా అంటూ ఉంటారు కదా. అలానే మరి ఇంట్లో పసిపిల్లలకి, ముసలి వారికి, గర్భవతులకు, గోశాలలోని దూడలకు తేడా లేదు. ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చినా వీరు తమకు తినడానికి ఏం తెచ్చారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆత్మీయులుగా వారు భావిస్తే తినడానికి పెట్టమని మారం చేస్తారు. మరి గోశాలలోని దూడలు కూడా అంతే కదా, అవి కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటాయి కదండి. పెద్దలు కూడా కేవలం ఆకలి దప్పుల కారణంగానే తమ ఆత్మీయుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఈ శకునాలకు విపరీతమైన భాష్యాలు చెప్పారు. ఇంటిలో పాకడం నేర్పిన పిల్లవాడికి పెద్దలకు తేడా లేదు. వీరు కాళ్ళా వేళ్లా పడి దొరికింది నోట్లో పెట్టుకుంటూ ఉంటే వారు కల్లోకి వచ్చి అడుగుతారు అంతే. మీరు మరి ఇద్దరికీ ఉన్న భాష అది మాత్రమే అని చెప్పన్నారనమాట. అంటే పసిపిల్లలైతే మరి కాళ్ళతో చక్కగా పాకడం నేర్చుకోవచ్చు కాబట్టి మరి ఈ పాకడం నేర్పిన పిల్లవాడికి పెద్దలకి తేడా ఉండదు అనమాట. వీరు కాళ్ళ వేళ్ల పడి దొరికింది నోట్లో పెట్టుకుంటూ ఉంటే వారు కల్లోకి వచ్చి అడుగుతారు అంతే తేడా. అంటే వీరిద్దరికి ఉన్న భాష అది మాత్రమే. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి నాకు బాలుగారంటే చాలా చాలా ఇష్టం, గౌరవం. కాబట్టి మరి సమయాభావం వల్ల నేను నా మెసేజ్ పూర్తిగా చదవలేకపోతున్నాను అన్నారు కదా, వీలైతే ఈరోజు చదువుతారని ఆశిస్తున్నాను అంటున్నారు. తప్పుకున్నారండి. మరి సెప్టెంబర్ 25 అనగా నిన్న మనందరి అభిమాన గాయకులు, నటులు, సంగీత దర్శకులు, నిర్మాత ఎస్పి కోదండపాణి, ఫిల్మ్ సర్క్యూట్ అధినేతగు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. మరి బాలుగారి కోసం తెలియని వారంటూ ఉండరని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పలు సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూల్లో వారి సినీ జీవితం కోసం తెలియపరచడంతో పాటుగా ఈటీవీ ప్రారంభించిన దగ్గర నుండి బాలుగారు స్వర్గస్థులయ్యేంత వరకు ప్రతి వారం పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా చిరంజీవుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ, వెలుగులోకి తెస్తూ, మరి మా పిల్లలకు సంగీతం మీద ఇంత ఆసక్తి ఉందని, సంగీతంలో ఇంత పట్టు ఉందని వాళ్లను కన్నవాళ్లం, తల్లిదండ్రులు అయినటువంటి మాకే ఇంతగా తెలియదు బాలుగారు అని, ఆ చిన్నారుల నుండి మాత్రమే కాకుండా నమస్కారాలు, ధన్యవాదాలు ఆ చిన్నారుల తల్లిదండ్రుల నుండి కూడా అందుకున్న మహోన్నత వ్యక్తి మన బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ప్రతి వారం ఆ కార్యక్రమానికి ఒక అతిథిని ఆహ్వానిస్తూ తన సినీ జీవితంలో వారితో బాలుగారికి ఉన్నటువంటి బంధాన్ని, బాలుగారికి వారితో ఉన్న అనుబంధాన్ని వివరించడంతో పాటుగా మరి ఈటీవీ వారు ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన కళాత్మక కార్యక్రమమైన స్వరాభిషేకం కార్యక్రమం ద్వారా కూడా తన వ్యక్తిగత జీవితం కోసం, తన సినీ జీవితం కోసం మన రేడియో విష్ణు ఛానల్లో మరి ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యి మన సరదాగా కాసేపు అనే కార్యక్రమంలో మరి మన విజయ బంగారు తల్లి పండితుల నుండి పామరవుల వరకు అందరికీ అర్థమయ్యేలా మరి రేడియో విష్ణు ఛానల్ని వాహికగాను, సరదాగా కాసేపు వేదికగాను, మీమా మనందరి సరదాగా కాసేపు అనే కార్యక్రమం ద్వారా చక్కని విషయాలను మరి కళ్లకు కట్టినట్లుగా ఏ విధంగా అయితే తెలియపరుస్తూ, ఒకవేళ ఆయా సందర్భాలను బట్టి సంస్కృతంలో చెప్పినా మరి మన ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో హిందీలో ప్రసంగించిన ప్రసంగానికి మనసులో మాట శీర్షిక ద్వారా ఆకాశవాణి వారు వెను వెంటనే తెలుగు అనువాదంలో మరి పిఎం గారు చేసిన ప్రసంగానికి మనకు పూసకొచ్చినట్లుగా తెలుగులో వివరించినట్లుగా మరి విజయ బంగారు తల్లి చేసే కార్యక్రమంలో ఆ దేవదేవుళ్ల కోసం, రామాయణ భారత భాగవతాల కోసం గట్రా సంస్కృతంలో చెప్పిన వాటిని అందరికీ సరళంగా అర్థమయ్యేలా ఆ శ్లోకాలకు అర్థాలను, తాత్పర్యాలను వివరించినట్లుగా బాలుగారు తన జీవితం కోసం తేటతెల్లం చేసిన విషయం అందరికీ క్షుణ్ణంగా తెలిసింది. అందువల్ల బాలుగారు
గారికి సంబంధించినటువంటి ఎన్నిసార్లు విన్నా తెలిసినా వినాలనిపించే తెలుసుకోవాలనిపించే ఒక్క మాటను తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తున్నాను అంటున్నారు. మరి ఆ విషయం ఏంటంటే

బాలుగారన్నా బాలుగారి పాడిన పాటలన్నా మనకెంత ఇష్టమో, మరి పాట అంటే బాలుగారికి కూడా చాలా చాలా అంతే ఇష్టం. ఇష్టం కాకపోతే తన కుమారుడికి చరణ్ అని పాటలు చరణం పేరు, కుమార్తెకు పల్లవి అని పాటలు పల్లవి పేరు పెట్టుకుంటారు చెప్పండి. మరి భౌతికంగా ఆయన మరణించారే తప్ప పాట రూపంలో పాట ఉన్నంతకాలం మనతోనే ఉంటారు. మనందరం బాలు అని ముద్దుగా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం గారికి మరోమారు నివాళి తెలియపరుస్తూ దేవుడమ్మ చిత్రం నుండి బాలుగారు ఆలపించిన సత్యం గారి స్వర నిర్దేశకత్వంలో రాజశ్రీ గారి సాహిత్యం ఎక్కడో దూరాన కూర్చున్నావు అనే పాటనైతే వినిపించమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలింపోలే గారు రమణమ్మ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు మా 37వ పెళ్లి రోజు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మురారి మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి 37వ పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి పాలింపోలే గారికి రమణమ్మ గారికి మరి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా మరి 37వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి పోలయ్య గారు, రమణమ్మ గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు కూడా

ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో ఉన్నటువంటి మరి పోలయ్య గారి దంపతులు పెళ్లి రోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని మంచి పాటనైతే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి పోలయ్య గారికి రమణమ్మ గారికి మీ తరపు నుండి మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలేదు వింటున్నాం కదండి. ఇక నీ నడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా కోసం ప్రేమ్ నగర్ మూవీ నుంచి కడవిత్తుకొచ్చింది కన్నెపిల్ల అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం ప్రేమతో రా చిత్రం నుండి పుణ్యమిలా వచ్చింది ప్రేమ అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇకనే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు సరదాగా కాసేపు కార్యక్రమం చాలా చాలా బాగుంది, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారు మీరు చెప్పిన మరి మన పెద్దలు మరణించిన ఆకలి దెబ్బకిల గురించి ఎన్నో విషయాలు తెలియని విషయాలు తెలియజేశారు. అందుకే కాబోలు ప్రతి వారు కూడా మరి పెద్దల పేరు మీద భోజనాలు అవకాశం ఉన్నంత వరకు పేదవారికి తినిపించాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇది వాస్తవం, నోటికి నూరు నిజం అని చెప్పి అంటున్నారు. అవునండి. ఇక అలానే ఈరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి పోలయ్య గారికి, రవణమ్మ గారికి మా తరపు నుండి కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి పోలయ్య గారికి, రవణమ్మ గారికి మీ తరపు నుండి రెడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు. బిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం, మంచి మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ. Yeah.

కథానిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అక్బర్ బీర్బల్ కథలు. నిన్నటి తర్వాయి భాగాన్ని వింటారు. ఆ ఏసడింపులకు హ్యామ్రస్ కూడా ఎందుకో నవ్వాడు. అయ్యా, చాలా ధర పెట్టి కొన్నందుకు నోరు పారేసుకోకండి, తర్వాత మీరే చాలా బాధపడతారు. విషయానికొస్తాను, ఈ డప్పును రోజూ మనకు నచ్చే విధంగా దరువు వేస్తే మనకు ఎలాంటి ఆపద రాదు. మరి నేను నిత్యం ఏదో ఒక చిక్కులో ఇరుక్కుంటున్నాను, అలానే ఈ డప్పు శక్తి వలన తప్పించుకుంటున్నాను. అది నా అదృష్టం. నా గుర్రం ముసలిది, అదృష్ట దేవత. దీన్ని హుమాయూన్ నడిపేవాడు. అతను చేసిన యుద్ధాలు నాకు తెలిసి ఏ చక్రవర్తి ఇంతవరకు చేయలేదు. ఈ గుర్రంతో కథన రంగంలోకి వెళ్లినప్పుడు విజయమే వరించేది. అతడి వద్ద చలోక్తులు చెప్పే నాకు ఆయన తదనంతరం ఈ గుర్రం నాకు దక్కేలా చేశాడు. మరి ఇటీవల అక్బర్ పాదుషా వారు యుద్ధానికి వెళ్తూ ఈ గుర్రం కావాలి అని కబురు పంపారు. నేను దానంగా పుచ్చుకున్న గుర్రం తిరిగి ఇవ్వటానికి నాకు ఇష్టంలేక ఇదిగో ఇలా అడవులు పట్టి పారిపోతున్నాను. నేను మతిహీనుండ కాను అన్నాడు. ఒక్కసారిగా అందరి చూపులు గుర్రం డప్పుపై నిలిచాయి. ఇక హ్యామ్రాస్ లేచి ఆ గుర్రాన్ని తడిమి చూసి, ఇది చాలా ముసలిదైపోయింది, దీన్ని అంతగా ఇష్టపడి హ్యుమాయన్ స్వారీ చేశాడా? అతడికి జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువే, దీనిలో ఏదో శక్తి ఉండుండాలి. నీకేమైనా తెలుసా? ఏమీ లేకుండా ఎందుకు నమ్ముతాడు? అతడు మంచి కవి, విద్యావంతుడు, జగమెరిగిన వాడు. అంతటి వాడు ఊరకే దీన్ని ఉపయోగించడు. ఇది ఒక ఫకీర్చే బహుమతిగా హ్యుమాయన్ పొందిన తరువాత చాలా యుద్ధాల్లో విజయం పొందాడు. చివరికి నాకిచ్చాడు. మరి దీనికోసం అశ్వశైలలో ఒక ప్రత్యేక గది నిర్మించాడు. అలాంటి గది ఏమీ లేదే. నేను అశ్వశైల విభాగం అధిపతిని, నాకు తెలియని శైలలు ఎక్కడున్నాయి? నీవు అబద్ధం చెప్తున్నావు అంటూ మధ్యలో అందుకున్నాడు ఒకడు. ఓ అశ్వపతి, ఇలా చెబుతున్నందుకు నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి మాట అదే అక్బర్ పాదుషా ముందు చెప్పుంటే నీ తల ఈసరికి నేల మీద పొర్లాడుండేది. దేవరా, ఇప్పుడు నన్ను ఈ అశ్వశాలాధిపతిని మీ ఆధీనంలో ఉన్న ఢిల్లీకి పంపండి, నేను చూపుతాను. అలా చూపకుంటే నన్ను కడతీర్చండి అన్నాడు బీర్బల్. ఆ మాటలు విన్నంతని అక్కడ వారంతా బిక్కుముక్కలు వేశారు. నేను అబద్ధం ఎందుకు చెప్పాలి? ఈ ముసలి గుర్రాన్ని చక్రవర్తి నాకిచ్చాడు, కనుక మోజుతో తిప్పుతున్నాను. ఇది నాకు పెనుభారం, ఇదిక అట్టే కాలం బతకదు. దీనికోసం నా ప్రాణాలు మీతో పందానికి పోయి బలిపెట్టగలనా? హ్యామ్రాస్ ఆ గుర్రం కళ్ళాలు అందుకుని దాని వీపు నిమిరాడు. నాకీ గుర్రం కావాలి. నీ వద్ద ఉన్న ఆ డప్పు కూడా ఇచ్చేయి, నీకు కావలసినంత ధనం ఇప్పించగలను. ఏమిస్తే ఇవ్వగలవు అని అడిగాడు. అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. మీరు కోరడం నేను కాదనడమా దేవరా? మీ వద్ద నాకు ధనం వద్దు, ఉచితంగానే తీసుకోండి. మీ దగ్గరుంటే నాకంతే చాలు అన్నాడు. మరి ఈ యుద్ధంలో నేను దీన్ని ఎక్కి కథన రంగానికి వెళ్లగలను. హుమాయూన్

ఇటు సాహస యోధుడు ఈ గుర్రం వలన చాలా విజయాలు సాధించాడు. ఇతనికి మోయలేని బంగారు ఆభరణాలు ఇప్పించి పంపించండి. ఈ గుర్రానికి కావలసిన బుగ్గిళ్లు పెట్టి సిద్ధం చేయండి అని తన వారికి ఆదేశాలు జారీ చేశాడు. నాకు బంగారు నకలు వద్దు దేవరా, నేను కోరింది దయతో ఇప్పించండి. నా చిన్నప్పటినుంచి ఒక ఏనుక్కు స్వంతదారును కావాలనుకున్నాను. నేను నా గుర్రం ఇవ్వలేదని అక్బర్ పాదుషా నన్ను పట్టుకుని ఏమైనా చెయ్యొచ్చు. మరి బతికిన నాళ్లు ఏనుగు మీద ఊరు ఊరు తిరగాలని నా కోరిక. ఈ విధంగా అయినా నా కోరిక తీరుతుంది. మీరిచ్చిన నగలతో ఇట్టి ఏనుగును నేను కొనలేను. ఇవ్వగలిగితే ఒక ఏనుగును ఇప్పించండి అని బీర్బల్ తన కోరికను వెల్లడించాడు. ఏనుగు కావాలని కోరడం చాలా వింతగా ఉంది, అయినను నీ కోరిక కాదన్ను. సరే, నీవు నా వద్ద ఉండిపోరాదు, నిన్ను అన్ని విధాలా సౌకర్యంగా చూడగలను. ఎందుకు అన్యమతస్థుల వద్ద ఊడిగం చేస్తావు అంటూ హేమరాజ్ నవ్వుతూ అడిగాడు. నేను భైరంఖాన్ వద్ద పనికి కుదిరాను. నా ప్రాణాలను ఆయన రక్షించాడు. నేను చావాలనుకుంటే నాకతని వద్ద ఉదర పోషణకై అవకాశం కల్పించాడు. ఇప్పుడు గురుదాస్పూర్ వెళ్తున్నాను అన్నాడు. అతడు పానిపట్టు యుద్ధంలో నా చేతిలో చావక తప్పదు, మరింకా నీవతన్నీ చూడవు. అందుకే నీకు చెప్తున్నా, నా వద్దుండిపో, అతడిచ్చిన దానికంటే రెట్టింపిస్తా అన్నాడు హేమరాజ్. నేనతనికి ఒక మాట చెప్పాను, తమరు నా మాట చెవి వరకే పరిమితం చేస్తే చెప్పగలను అని హేమరాజ్ చెవిలో గుసగుసగా చెప్పాడు. భైరంఖాన్ జయాపజయాలు దైవాధీనాలు. హేమరాజ్ నన్ను చంపవలసొస్తే ఆ పని చేయకు. అతడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది, అది 7 జన్మల వరకు వదలదు అని చెప్పాను. ఆ మాటకు మొదట చిర్రెత్తిన హేమరాజ్ బీర్బల్ని తీక్షణంగా చూస్తూ అలా ఎందుకు చెప్పావు అంటూ నీళ్లు నమిలాడు. మరి బ్రాహ్మణునిపై కత్తి ఎత్తడం పాతకం కాదా అన్నాడు. హేమరాజ్ కొద్దిసేపటి వరకు తీవ్రంగా ఆలోచించాడు. సరే, నీవు నీ కోరిక ప్రకారం ఒక ఏనుగును తీసుకుని వెళ్లవచ్చు అని చెప్పి తన శిబిరంలోకి వెళ్ళిపోయాడు. ఇక హేమరాజ్ వెనుకున్నవారు శిబిరంలోకి వెళ్లి మరి ఇతడు అక్బర్ సంరక్షకుడైన భైరంఖాన్ వద్ద పనిచేసేవాడు. ఇతన్ని బంధించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం, వెంటనే బంధించి రహస్యాలు కక్కిద్దామా అని అడిగారు. ఇతడు మనలా యుద్ధ విపాసికాడు, రాజకీయాల జోలికి పోని విదూషకుడు. ఇటువంటి వారిని హింసించడం పాపం. ఎక్కడ ఏ రాజ్యం కూలిపోయినా అక్కడ కవులను, విదూషకులను, గాయకులను, నాట్యకత్తెలను, ఇతరత్రా వృత్తి పనివారిని బంధించరు, హింసించరు. ఆ పాటి రాజధర్మం మీకు తెలియదా? కానివి నాచే చేయించాలని చూడవద్దు. ఇతడు తనకేమీ కాదనే ధైర్యంతో ఏదీ దాచకుండా చెప్పగలిగాడు. కనుక మీరతన్ని ఏ విధంగానూ అడ్డుగా నిలపవద్దు అని చెప్పి వాళ్ల నోళ్లు ముయించి పంపేశాడు. మరప్పటికే యుద్ధానికి సన్నద్ధం అయి వస్తున్న వేల సంఖ్యలో గల ఏనుగుల్లో జాతి ఏనుగును తీసుకుని వచ్చి ఇచ్చారు. దాని మావటి ఏనుక్కు బీర్బల్తో పరిచయం చేశాడు. మరిది కోపంతో ఎదురు తిరగదు, మంచి జాతి ఏనుగు, చాలా ఖరీదైంది. నీ అదృష్టం బాగుండి నీకు ప్రభువులిచ్చారు. ఈ భారీ జంతువుకు దాణాగా ఏమివ్వాలో చెప్తాను, శ్రద్ధగా విను అని దాణా వివరాలు చెప్పాడు. మరి ఆ తర్వాత బీర్బల్ వారి వద్ద సెలవు తీసుకుని ఏనుగునెక్కి బయలుదేరి వెళ్లిపోయాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అక్బర్ బీర్బల్ కథలు విన్నారు కదండి. దీని తర్వాయి భాగం తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

0: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: రెడీ విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పరిపాలన శుక్రవారం ప్రారంభమైంది. భీమవరం పాత బస్టాండ్ సమీపంలోని పంచాయతీరాజ్ కార్యాలయం మొదటి అంతస్తులో తాత్కాలికంగా కార్యాలయం సీఈఓ ఛాంబర్ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. జెడ్పీ ప్రత్యేక అధికారి కలెక్టర్ ఛాంబర్ను పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. నూతన పాలకవర్గం ఏర్పడే వరకు జెడ్పీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నాగరాణి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యాలయానికి 30 మంది సిబ్బందిని కేటాయించారు. వీరంతా భీమవరంలోనే నివాసం ఉంటూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, నూతన జిల్లా పరిషత్ శాశ్వత భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని 3 నెలల్లో గుర్తించి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆయన కోరారు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా ఇంటిగ్రేటెడ్ సముదాయం నిర్మించేందుకు అవసరమైన సుమారు 25 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు సహకరిస్తామని తెలిపారు. జిల్లాలో 3 రోజులుగా కురిసిన వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రబీ సాగు సక్రమంగా సాగడానికి ఈ వర్షాలు మేలు చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. వర్షాలు లేకపోతే గోదావరి జలాలు ఎంతగా సరఫరా చేసినా రబీలో సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవని, ప్రస్తుత వర్షాలతో భూగర్భ జలాలు పెరగనున్నాయని తెలిపారు. తాడేపులగూడెం వంటి మెట్ట ప్రాంతాలలో ఖరీఫ్లోనే బోరుబావుల నుంచి నీరు అందడం కష్టమైపోయింది. రబీ సాగుకు భూగర్భ జలాల కొరత ఏర్పడేది. డెల్టా పరిధిలో వంతుల వారీ విధానంలో నీటిని సరఫరా చేసినా సాగునీటి అవసరాలు పూర్తిగా తీరేవి కావని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 52% వర్షపాతం లోటుగా నమోదైంది. ప్రస్తుత వర్షాలతో ఆ లోటు 42% తగ్గింది. జిల్లాలో వర్షాలకు 35 కిలోమీటర్ల మేర బీటీ రహదారులు దెబ్బతిన్నాయి. తరచూ దెబ్బతినే రహదారులు మళ్లీ గోతులమయం అయ్యాయి. ముఖ్యంగా పిప్పరు నుంచి భీమవరం వచ్చే రహదారి పొడవునా గోతులేర్పడ్డాయి. గత ఏడాది సుమారు 2 కోట్లతో ఈ రహదారిని నిర్మించారు. ప్రస్తుత వర్షాలకు రహదారి దెబ్బతింది. తాడేపులగూడెంలోనూ ప్రధాన రహదారిపై కొద్దిపాటి గోతులేర్పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు ఆర్ఎండ్బి అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లా పరిధిలో మురుగు కాలువలు పోటెత్తుతున్నాయి. డెల్టా మురుగుపారుదల వ్యవస్థలు, కీలకమైన యనమదూరు డ్రైన్లో ప్రవాహ ఉధృతి పెరగడంతో శుక్రవారం 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. భీమవరం మీదుగా ప్రవహించే యనమదూరు కాలువలో ప్రవాహం మరింత పెరిగితే పట్టణంలో మురుగు కాలువలు అనుసంధానమయ్యే షట్టర్లను మూసివేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మురుగు మళ్లింపుకు మోటార్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా కురిసిన వర్షాలకు కాలువలు, బోదులు పొంగుతూ ఉన్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోకి మురుగు చేరుతోంది. ఎర్ర కాలువ పరీవాహక గ్రామాలైన మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి పరిధిలోని పొలాల్లో మురుగునీరు చేరి పంట మునిగింది. ఆయా గ్రామాల్లో సుమారు 1400 ఎకరాలు జలార్పణం అయ్యిందని రైతులు వాపోతూ ఉన్నారు. చిరుపొట్టదశలో విపత్తు వచ్చి పడిందని ఇప్పటి

వరకు పెట్టిన పెట్టుబడితో పాటు పంట నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నర్సాపురం పట్టణం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటపల్లి గ్రామాల మధ్య వశిష్ట గోదావరిపై ప్రజా రవాణా చేసే పంటు సేవలను శుక్రవారం నిలిపివేశారు. గోదావరికి ఎగువ నుంచి వరద నీరు రానున్న నేపథ్యంలో ఈ సేవలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా భద్రాచలం వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అనంతరం ప్రజారక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా నర్సాపురంలో పంటు సేవలను నిలిపివేస్తారు. గోదావరికి వరద ఉధృతి తగ్గిన అనంతరం సేవలు పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం ఇంకా ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేయకుండానే పంటు సేవలను అధికారులు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జిల్లాలో హెచ్ఐవి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశాన్ని ఆమె కలెక్టరేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి సూచించారు. జాగృతి పథకంలో భాగంగా శుక్రవారం పైడిపర్రులోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ఆమె మాట్లాడారు. చట్టాలు తెలుసుకుంటే మంచి చెడులు తెలుస్తాయని అన్నారు. కోర్టులు పనిచేసే ప్రతి చోట న్యాయ సేవల కమిటీలు ఉంటాయని, వాటి ద్వారా ఉచిత న్యాయ సేవలు అందిస్తారని అన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందేందుకు ఎలా సంప్రదించాలో తెలుసుకోవచ్చని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ చట్టాలపై ఆమె అవగాహన కల్పించారు. అనంతరం వసతి గృహం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఎన్సీసీతో క్రమశిక్షణ, సేవాభావంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని భీమవరం డిఎన్ఆర్ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఇటీవల జరిగిన జాతీయస్థాయి శిబిరాల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఈ శిబిరాల్లో నేర్చుకున్న అంశాలను స్థానిక క్యాడెట్లకు అవగాహన కల్పిస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని శిబిరాల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని చెబుతూ ఉన్నారు. తరగతి గదుల పైకప్పులు ప్రమాదకరం. వర్షపు నీరు కారుతూ ఉండడం, స్లాబ్ నుంచి సిమెంటు పెచ్చులు ఊడుతూ ఉండడం, గోడల్లో పగుళ్లు, గదుల్లో గోతులు వెరసి పిల్లల భద్రతకు ముప్పుగా పరిణమించిన ఏలూరు జిల్లాలో 88 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 156 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో తక్షణమే వాటిని కూల్చివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వర్గాలు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో శిథిలావస్థ పాఠశాలల జాబితాను రూపొందించారు. వీటిని నెలాఖరులోగా కూల్చివేయాలని నిర్దేశిస్తూనే కూల్చివేత బాధ్యతను పలు శాఖలకు అప్పగించారు. కూల్చివేత పనులు, భవన వ్యర్థాలను తరలించడం తదితర కార్యకలాపాలను వేలం ప్రాతిపదికన ఎస్ఎంసీల పర్యవేక్షణలో చేపట్టడానికి నిర్ణయించారు. గుర్తించిన వాటిలో ఇప్పటివరకు చింతలపూడి మండలం నామవరం ఎంపీపీ స్కూల్లో 1 గది, ముదనేపల్లి హైస్కూల్లో 8 గదులు, పలసానపల్లి ఏపీ సోషల్ వెల్ఫేర్ గర్ల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 2 గదులు కూల్చివేశారు. ప్రయాణికులు రద్దీగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని ఐద్వా ఆధ్వర్యంలో నర్సాపురం డిపో మేనేజర్ సుబ్బన్నారెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు. స్త్రీశక్తి పథకం అమల్లో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అన్నారు. దానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళ్లలో రద్దీగా ఉన్న రూట్లను గుర్తించి ప్రధాన రూట్లలో బస్సు సర్వీసులను పెంచాలని కోరారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీ రాళ్ళు

దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. అద్భుతమైన సాహిత్యం, మధురాతి మధురమైన గళం, అన్నింటికీ మించి సుమధుర సంగీతం, ఇవన్నీ కలబోసినవే అలనాటి సినిమా పాటలు. ఈ పాటలు వినాలంటే చూనినవ్వండి రేడియో విష్ణు 90.4. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమం మీ అందరి కోసం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా 1966లో విడుదలైన ఆట బొమ్మలు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన చక్కని ప్రేమ గీతం వింటారు. సి నారాయణరెడ్డి సాహిత్యానికి ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు. మరి పాట విందామా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: శరత్ బాబు మంజు భార్గవి నటించిన 1979 నాటి చిత్రం ఇంద్రుడు చంద్రుడు. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన ఈవేళ ఆడేను మధురాల స్వరాల మేళవించి పాట వింటారు. రచన భావనాచారి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పి సుశీల గానం చేసిన ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు సహజత్వం ఉట్టిపడే హావభావాల మధ్య అక్కినేని నాగేశ్వరరావు కాంచనలపై చిత్రీకరించిన పాట రానని రాలేనని ఊరకే అంటావు. ఈ పాట 1966లో వచ్చిన ఆత్మగౌరవం చిత్రంలోది. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు అందించారు. మరి పాట విందామా?

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఆత్మగౌరవం చిత్రం నుంచి ఆరుద్ర సాహిత్యంలో ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో రానని రాలేనని ఓరకే అంటావు పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కె బాలచందర్ దర్శకత్వం వహించిన 1979 నాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది కథ కాదు. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి బృందం గానం చేసిన గాలి కుదుపు లేదు, కడలి కంతు లేదు పాట వింటారు. ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ బాణీలు సమకూర్చారు. మరి పాట వినండి.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇది కథ కాదు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1966లో విడుదలైన ఆస్తి పరులు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన సోగ్గాడే చిన్నినాయన పాట వింటారు. రచన కుసరాజు, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట వాణిశ్రీ జగ్గయ్యను ఆట పట్టిస్తున్నప్పుడు వారిపై చిత్రీకరించారు. మరి పాట వినండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
0: ఆస్తి పరుల చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు దాసరి దర్శకత్వంలో మురళీమోహన్, ప్రభా, జయసుధ, నరసింహరాజు నటించిన చిత్రం ఇదెక్కడి న్యాయం. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన అందాలన్నీ నీలోనే దాగున్నాయి పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కే టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. Registration last date September 27. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు మహిళ. 50,000 జనాభా ఉండే చిన్న పట్టణం భవానీ ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్ బ్రాండ్ గా మారింది. ఆ బ్రాండ్ వెనుకున్న డిజైనర్ వినో సుప్రజ పేద చేనేత కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఈమె బ్రిటిష్ పార్లమెంట్ సత్కారాన్ని అందుకున్నారు. 45 ఏళ్లు సుప్రజ ఫ్యాషన్ ప్రస్థానం ఆమె మాటల్లోనే విందాం. మాది తమిళనాడులోని వందనాసి అనే చిన్న పట్టణం. నాన్న ఆదికేశవులు, ఆయన డాక్టర్. మాది గాంధీ భావాలున్న కుటుంబం, అందుకే చేనేత ఖాదీలంటే అంత గౌరవం. మొదట ఆర్కిటెక్ట్ అవ్వాలని చెన్నై కాలేజీలో చేరా, కానీ రేడియో జాకీగా టీవీ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టాను. పెళ్లి తర్వాత మా వారితో కలిసి చెన్నై వెళ్లినప్పుడు అక్కడ ఫ్యాషన్ ఇండస్ట్రీ నన్ను ఆకర్షించింది. లండన్, ప్యారిస్లో ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ కోర్సులను కూడా పూర్తి చేశా. ఆ సమయంలోనే వస్త్ర కార్మికుల జీవితాల్ని చాలా దగ్గరగా చూసా. మహిళలతో ఎక్కువ గంటలు పనిచేయించేవారు, ఋతుస్రావంలో కూడా పనికి కూర్చోబెట్టేవారు, బాత్రూంకి వెళ్లకుండా తలుపులు మూసేసేవారు. అది నా మనసును ఎంతగానో బాధించింది. అప్పుడే మహిళా కార్మికుల హక్కుల్ని కాపాడాలి, వారి నైపుణ్యాలని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నా. ఆ తలంపుతోనే వినో సుప్రజ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ స్థాపించాను. దుబాయ్ కేంద్రంగా ఇది నడుస్తుంది. ఎంత ఎదిగినా సొంత గడ్డను మర్చిపోకూడదు అనేది మా నాన్నగారి మాట. దాన్ని నేను మర్చిపోలేదు. ఓసారి ఈ రోడ్లోని భవానీ ప్రాంతానికి వెళ్లాం. ఆ ఊరంతా చేనేత కుటుంబాలే. పగలు రాత్రి తేడా లేకుండా రగ్గుల్ని నేస్తారు. అక్కడ కార్మికులు నేసే రగ్గులకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు వచ్చింది. అంత కష్టపడి పనిచేసినా ఆర్డర్లు లేకపోవడంతో ఉపాధి తగ్గిపోయింది. బతుకు భారమై ఉపాధి కోసం సొంత ఊరిని వదులుకుని నగరాలకు వలస వెళ్లడం నన్ను కలిచివేసింది. ఏ కుటుంబాన్ని కదిపినా కన్నీటి గాథలే. వీళ్ల కోసం ఏదైనా చేయాలి అనిపించింది. నిజానికి చరిత్రను, సంస్కృతిని పరిచయం చేస్తూ వీరు నేసే ఈ వస్త్రాలు పర్యావరణ ప్రియమైనవి. ఒక డిజైనర్గా వీళ్ల ప్రతిభను ప్రపంచ వేదికపై చూడాలనుకున్నాను. అలా న్యూయార్క్, లండన్ వంటి ఫ్యాషన్ వేదికలపై భవానీ రగ్గులతోనే డిజైన్ చేసిన ఫ్యాషన్ను ప్రదర్శించా. అది కొత్త ట్రెండ్గా మారింది. ఇప్పుడు అవే జే కలెక్షన్గా మార్కెట్లో ఉన్నాయి. గల్ఫ్ దేశాలతో పాటు భారత్, సింగపూర్లోనూ వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నేను ఫ్యాషన్ వీక్లో ప్రదర్శించే వస్త్రాలన్నీ భవానీ చేనేత కుటుంబాలు చేసినవే. ఇది చూసి ఈ ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ గ్లోబల్ సస్టైనబుల్ ఫ్యాషన్ ట్రయల్ బ్లేజర్ అవార్డు

0: సత్కరించింది. కానీ ఇది వాళ్లకు దక్కిన గౌరవమే. నా డిజైన్ల వెనుకున్న అసలైన హీరోలు భవానీ ప్రజలే. వాళ్ల పనితనాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడమే నా లక్ష్యం. అందుకే లండన్ ఫ్యాషన్ వీక్ లో భవానీ చేనేతకు గుర్తింపుగా ప్రత్యేక కలెక్షన్ చూపడంతో పాటు స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా నృత్య ప్రదర్శన కూడా ఇచ్చాం. దాంతో భవానీ జక్కలం మరింత ప్రాచుర్యం పొందింది.
1: ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్

0: స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదిరాజ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఎస్ఎస్ఎల్సిలో టాపర్లుగా నిలిచిన 9 మంది విద్యార్థులకు ఢిల్లీ టూర్ను బహుమానించారు ఎంపీ ప్రభా మల్లికార్జున గారు. అయితే ఆమె ప్రత్యేకంగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన వారినే ఎంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయినా ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివితేనే సాధించగలమని వాటిల్లో చేరుతుంటారు. దీన్నే మార్చాలి, ప్రభుత్వ విద్యాలయాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించా. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లోనూ గెలవాలన్న కోరిక రగల్చాలి. వాళ్లలో సాధించగలరన్న నమ్మకాన్ని పెంచాలనుకున్నదే నా ప్రయత్నం అంటున్నారు ప్రభ. ఇందుకోసం దేవనగరి పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల్ని ఎంచుకున్నారు ఈమె. ఈ 5 రోజుల టూర్లో భాగంగా విద్యార్థులు ఇండియా గేట్, కుతుబ్ మినార్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాలన్నీ పర్యటిస్తారు. వీళ్ల ప్రయాణం, ఆహార ఖర్చులన్నీ కూడా ప్రభ స్వయంగా భరిస్తానన్నారు. డబ్బులను బహుమతిగా ఇస్తే ఖర్చు అవ్వచ్చు, కానీ టూర్ రూపంలో వచ్చిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పైగా వీళ్లను చూసి ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు స్ఫూర్తిని పొందుతారు, బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభా మల్లికార్జున గారు.
2: ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అప్పుడే ముసలితనం వచ్చేస్తుంది అంటూ హరిణి గారు, దీని మీద నా వయసు 35, ఈ మధ్య నా చర్మం నా వయసు కంటే ఎక్కువగా కనిపిస్తుంది, అప్పుడే వృద్ధాప్య ఛాయలు వచ్చేశాయా, వీటిని తగ్గించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం హరిణి గారు చెప్పారు. ముఖంపై సన్నటి గీతలు, ముడతలు, మచ్చలు, ఇలా వృద్ధాప్యం మీద పడుతుందని చెప్పే సంకేతాలెన్నో. అవి ముందే వస్తే ఎవరికైనా ఆందోళనే. అయితే ఇందుకు ఎన్నో కారణాలు. వాటిల్లో ఒకటి జెనెటిక్, దీన్నే ఇంటెన్సిక్ అంటారు. ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్ స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం, ఇలాంటి కారణాల వల్ల వస్తే దాన్నే ఎక్స్టెన్సిక్ గా పిలుస్తారు. ఇక 35 ఏళ్లకే చర్మం ముడతలు పడుతుంటే పై అంశాల్లో ఏవైనా ప్రభావితం చూపిస్తున్నాయేమో గమనించుకోండి. బయటపడటానికి శాకాహారం, తగినంత నిద్ర, ఒత్తిడికి దూరం ఉండడం, యోగా, మెడిటేషన్ వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలపరుచుకోవాలి. అలానే సౌందర్య ఉత్పత్తుల్లో మీకు పడని రకాలేమన్నా ఉన్నాయేమో పరిశీలించుకోండి. మీ చర్మతత్వానికి నప్పే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వంటివి వాడాలి. ఇంట్లోనే ఉన్నా ఇవన్నీ రోజుకి 3-4 సార్లు రాసుకోవాలి. వీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉన్న విటమిన్ సి, నియాసినమైడ్, అలానే యాంటీ ఏజింగ్ పెప్టైడ్స్ కూడా వాడాలి. వీటి వల్ల చర్మం రంగు, టెక్స్చర్ మెరుగుపడుతుంది. అయినప్పటికీ నుదుటి మీద గీతలు, కళ్ళ కింద ముడతలు వంటివి తగ్గకపోతే బోటాక్స్ చేయించుకోవచ్చు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మీకోసం ఇప్పుడొక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, టమాటాలు 4 పెద్దవి, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3 నుండి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె మరియు నెయ్యి తగినంత, కొత్తిమీర, పుదీనా, అలాగే మసాలా దినుసులు తగినంత. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె మరియు కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. నూనె కాగాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి వేయించండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు దోరగా మారే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించండి. ఆపై పుదీనా ఆకులు కూడా వేసి కలపండి. ఇప్పుడు తరిగిన టొమాటో ముక్కలు లేదా టమాటో ప్యూరీని వేయండి. ఇందులోనే పసుపు, కారం, గరం మసాలా మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. టొమాటాల నుండి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. టొమాటో మిశ్రమం బాగా దగ్గరకు పడ్డాక నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా అందులో వేసి మసాలా అంతా బిర్యానీకి పట్టేలా మెల్లగా 1 నిమిషం పాటు కలపండి. ఎక్కువ గట్టిగా కలిపితే బియ్యం ముక్కలవుతాయి. ఇక ఇప్పుడు 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల నీళ్లు పోసి బాగా కలపండి. ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పుడే రుచి చూసి అవసరమైతే మరికొద్దిగా వేసుకోండి. చివరగా పైనుంచి కొత్తిమీర చల్లండి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 2 విజిల్స్ రానివ్వండి. ప్రెజర్ పోయాక మూత తీసేయండి. అంతేనండి, వేడివేడిగా గుమగుమలాడే టమాటో రైస్.

అయితే రెడీ అయిపోతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఇవాళ మహిళా ప్రోగ్రామ్. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.

0: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.

అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొను వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ వ్యాధి గురించి 200 సంవత్సరాల క్రితమే వైద్య సాహిత్యంలో వివరించారు, కానీ ఈ వ్యాధికి గల కారణం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందండి. ఏదేమైనా ఈ వ్యాధికి నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే గుర్తించి చికిత్స చేయించడం వలన దీనిని మొదల్లోనే తొలగించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అనగా ఒక మనిషి తన సొంత కణజాలంతోనే పోరాడినప్పుడు కలిగే వ్యాధి. ఆధునిక హోమియో వైద్యంలో ఈ వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు. సూక్ష్మీకరణ పద్ధతిలో తయారైన హోమియో మందుల ద్వారా రోగిలోని రోగ నిరోధక కణాలకు పునర్జీవనం కల్పించి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని పూర్తిగా నయం చేయడం జరుగుతుందండి. ఇలా చాలా నెమ్మదిగా పెరిగే ఈ సమస్య ఒకేసారి 1 కంటే ఎక్కువ కీళ్లలో ఇది కనబడుతుంది. మొదట చిన్న కీళ్లలో అనగా చేతివేళ్లు, కాలువేళ్లలో, తరువాత పెద్ద కీళ్లలో అనగా మోచేయి, మోకాలు వంటి వాటిలో పాకుతూ ఉంటుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియల్ పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీంతో ఇన్ఫ్లమేషన్ కి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సైనోవియల్ పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి తాలూకు కార్టిలేజ్ ను కూడా దెబ్బతినేలా చేస్తూ ఉంటుంది. దీనికి ఫలితంగా కీళ్లు కదలికలు కూడా కష్టమవుతూ ఉంటాయండి. ఈ వ్యాధి కేవలం సైనోవియల్ జాయింట్స్ మాత్రమే కాకుండా కొందరిలో వివిధ అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్త కణాలు మరియు చర్మ సంబంధితమైన వాటిపై కూడా దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే లిజనర్స్, మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ

0: క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్ డిఎన్బి, ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి, ఎంబీబీఎస్ ఎంఎస్, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపం వలన కొన్ని కణాలు ప్రమాదకరమైన రీతిలో వ్యతిరేకంగా పనిచేసి ఆరోగ్యవంతమైన కణాలపై దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా అవి కీళ్లలోని సైనోవియల్ పొర మీద ప్రభావం చూపించడంతో కీళ్లవాతం అనే సమస్య అయితే తలెత్తుతుందండి. సాధారణంగా మన శరీరంలో తెల్ల రక్త కణాల వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర పదార్థాల నుండి ఇవి నిత్యం కాపాడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులలో తెల్ల రక్త కణాలు కీళ్ల చుట్టూ ఉండే సైనోవియల్లోకి చేరి ప్రోటీన్లను విడుదల చేయడం వలన సైనోవియల్ పొరం మందంగా మారిపోయి దెబ్బతినడం అయితే జరుగుతుంది. క్రమేపీ కీళ్ల లోపలి ఎముకలు కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్ కి గురవడం వలన కీళ్ల అమరికలో ఏర్పడే మార్పు వైకల్యానికి అయితే దారితీస్తుందండి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలైతే కీళ్ల వాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండటం, ఉదయం లేవగానే కీళ్ల కదలికలు చాలా భారంగా ఉండడం, బిగుసుకుపోవడం మరియు ఈ లక్షణాల తీవ్రత ఎప్పుడు ఒకే తీరులా కాకుండా రెండు వైపుల నుండి ఒకే రకం కీళ్ల ప్రభావితం కావడం ఈ వ్యాధికి ముఖ్య లక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగ్గా లేకపోవడం, బరువు తగ్గడం మరియు కొద్దిపాటి జ్వరం, మోచేయ, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు ఏర్పడవచ్చు. కీళ్లవాతం నిర్లక్ష్యం చేస్తే వివిధ వ్యాధులు, ముఖ్యంగా గుండె జబ్బులు, కళ్ళు పొడిబారడం, లాలజలం తగ్గిపోవడం, గుండె చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం వంటి దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయండి. అందుకే దీనిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు నిర్ధారణ పరీక్షలు అంటారా, సిబిపి, ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టరీ, ఏఎన్ఏ, యాంటీసిసిపి, ఎక్స్రే మరియు ఎంఆర్ఐ, ఇలా మొదలైన పరీక్షలు వ్యాధి నిర్ధారణకు అయితే తోడ్పడతాయండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స. సైకోసోమాటిక్ డిజార్డర్ లో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి హోమియోలో సంపూర్ణ చికిత్స అయితే దొరుకుతుందండి. ఇతర చికిత్స విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది, కానీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఈ వ్యాధికి పూర్తి చికిత్స లభిస్తుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి, దాని వ్యతిరేక శక్తులతో పోరాడడానికి మనలో ఒక రక్షణ వ్యవస్థ అయితే ఉంటుందండి. కొన్ని లోపాలు ఏర్పడినప్పుడు ఈ వ్యవస్థ ఒక్కోసారి పొరబడి తన సొంత శరీరం మీద కూడా దాడి చేస్తుంది. దానికి ఫలితంగా థైరాయిడ్ సమస్యలు, రిమటాయిడ్ ఆర్థరైటిస్, తెల్ల మచ్చలు, సోరియాసిస్, రక్తహీనత మరియు కండరాల నొప్పులు, ఇక మధుమేహం మరియు SLE వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు అయితే కలుగుతూ ఉంటాయండి. ఇక రిమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. జీవక్రియల్లో ఏర్పడే అసమతుల వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ డిసీజ్. శరీరంలో ఇరుపక్కల్లో ఉండే కీళ్లకు సమాంతరంగా ఇది వ్యాప్తి చెందుతుంది. కీళ్లలో తీవ్రమైన వాపు గురి కావడంతో కీళ్ల కదలికలు పూర్తిగా సంభవిస్తాయి. ఇక థైరాయిడ్ సమస్యలు, శరీరంలో తయారైన యాంటీబాడీస్ ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథికి వ్యాపిస్తూ ఉంటాయి. ఈ క్రమానికి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చండి. రేడియేషన్ తీసుకున్న కారణంగా కొందరిలో థైరాయిడ్ గ్రంథి దెబ్బతిని హైపోథైరాయిడిజం రావచ్చు. అరుదుగా కొందరిలో హైపర్ థైరాయిడిజం కూడా రావచ్చు. ఇక థైరాయిడ్ సమస్యల లక్షణాలు, థైరాయిడ్ వ్యాధిలో మలబద్ధకం, డిప్రెషన్, నీరసం, అలసట, వెంట్రుకలు రాలిపోవడంతో పాటు గోళ్లు విరగడం, కాళ్ళు చేతులు వాపు, గొంతు బిరుసుకుపోవడం వంటి లక్షణాలు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. ఇక సోరియాసిస్, ఇది శరీరం అంతా పొలుసులుగా వచ్చే ఒక దీర్ఘకాలిక చర్మవ్యాధి. స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రపంచ జనాభాలో 3% మందిని వేధిస్తున్న వ్యాధి అండి. ఈ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్ళు, తల, వీపు మరియు అరిచేతులు, అరికాళ్ళు, పొట్ట, మెడ, నుదురు, చెవుల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇక సోరియాసిస్ లక్షణాలు, చర్మం ఎర్రబడడం, జుట్టు రాలిపోవడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. చర్మం పొడిబారి చర్మం మీద పగుళ్లు ఏర్పడటంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మధుమేహం అంటే డయాబెటీస్. మధుమేహం టైప్ 1, టైప్ 2 అంటూ రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 వ్యాధి 20 ఏళ్ళ

కన్నా ముందే మొదలవుతుంది. టైప్ 2 వ్యాధి 20 ఏళ్ళు దాటాక మొదలవుతుందండి. ప్రపంచంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ మధుమేహం బారిన పడే ప్రమాదం అయితే ఉంది. ఇక లక్షణాలు అంటారా, ఆకలి, నీరసం, దాహం ఎక్కువగా ఉండటం, అతిమూత్రం, చూపు మందగించడం, వేగంగా బరువు తగ్గడం మరియు తరచూ తలనొప్పి, గుండెదడ, చెమటలు పట్టడం, చాలా కాలం దాకా గాయాలు మానకపోవడం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు అయితే ఈ వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక SLE, ఈ వ్యాధిగ్రస్తుల్లో శరీరంలోని పలు అవయవాలు వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటాయి. జన్యుపరమైన, పర్యావరణపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిళ్లు కూడా ఈ జబ్బుకు దారితీస్తూ ఉంటాయి. ఇక SLE లక్షణాలు, ముఖం మీద దద్దులు రావడం, చర్మం ఎర్రబడడం, పొలుసులు రావడం, చర్మం మీద నల్లటి మచ్చలు, కండరాల నొప్పులు, కీలు నొప్పులు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు శరీరం అంతా వాపులు రావడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా బయటపడతాయి. ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం అయితే ఉందండి. ఇక గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి సోకితే పిండ మరణం లేదా గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, రోగి శారీరక మరియు మానసిక స్థితిగతులు, జీవన శైలి వివరాలు పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తూ ఉంటారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులన్నింటినీ హోమియోలో మంచి మందులైతే ఉన్నాయండి. వీటి వల్ల ఏ రకమైన దుష్ప్రభావం ఉండదు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్ని సమూలంగా నయమవుతాయి. మౌలికంగా మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం కూడా అవుతుంది. ఈ వ్యాధి మూలాలకు చికిత్స చేయడం, వ్యాధి ఎప్పటికీ తిరగబడకుండా చికిత్స చేయడం హోమియో యొక్క ప్రత్యేకత. ఓకే లిజనర్స్, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండ్ ఇది స్టేట్ ఇంటూ రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావలసిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని, 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ

0: మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్ని ఒక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
1: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
0: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
1: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్ అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని ముస్లిన్ గుడ్డతో గాని దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
0: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
1: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజు కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, వావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండడంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
0: 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
1: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధ ఇలా వివరిస్తున్నారు.
0: కొన్నిసార్లు కొంత ద్రవం

0: మిగిలిపోతుంది. అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
1: ఇంతవరకు నేర్చుకున్నది మరోసారి చూద్దాం. స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండీ, డిఎం, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: పది వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: హాయ్ లిజనెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఆది సంగతి. లిజనెస్, మరి పండ్లను ఎప్పుడు కూడా ముక్కల రూపంలో కోసుకుని తింటే ఏం బాగుంటుంది? మరి కమ్మని వాసనతో నోరూరించే కాఫీ కాస్త కొత్త రుచిలో దొరికితే, మరి డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడు తినడమే ఎందుకు అని ఆలోచించి ఆహార ప్రియుల్ని మెప్పించేందుకు వచ్చినవి ఈ పదార్థాలు. మరి వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? మరి గ్రీన్ టీ మొదలు పూలతో తయారైనవి, కూరగాయలతో చేసినవి, పండ్ల పొడి వేసుకుని తాగేవి, ఇలా ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. మరి అవన్నీ రుచి చూసేసాం, ఇంకేదైనా కొత్త వెరైటీ వస్తే బాగుండును అనుకునే వారి కోసం ఇప్పుడు డ్రైడ్ ఫ్రూట్ టీ దొరుకుతుంది. అంటే పండ్ల ముక్కలతో చేసుకునే టీ అన్నమాట. మరి ఈ టీని తాగుతూనే అందులో వాడిన పండ్ల ముక్కల్ని కూడా తినడమే దీని ప్రత్యేకత. నిజానికి ఒకప్పుడు సీజన్ల వారీగా వచ్చే పండ్లని ఆయా కాలాల్లో మాత్రమే తినాల్సి వచ్చేది. కానీ వాటిని కోరుకున్నప్పుడు తినే విధంగా ఆ పండ్లను ముక్కల్లా కోసి ఎండబెట్టి మరీ అమ్మడం మొదలుపెట్టారు. అలా ఎండబెట్టిన పండ్ల ముక్కలతో చేసింది ఈ డ్రైడ్ ఫ్రూట్ టీ. మరి రకరకాల పండ్లను ముక్కల్లా కోసి ఎండబెట్టి టీ బ్యాగుల్లో వేసిస్తారు. కొన్నింట్లో ఒకే తరహా పండ్ల ముక్కలుంటే మరికొన్నింట్లో రెండు మూడు కలుపుంటాయి. మరి టీ తాగాలనుకున్నప్పుడు కావలసిన వాటిని వేడివేడి నీటిలో వేస్తే చాలు, ఆ పండ్ల ముక్కల్లోని సారం నీటిలోకి చేరి నోరూరు నుంచే టీ రెడీ అయిపోతుంది. మరి దాన్ని తాగడంతో పాటు ఆ ముక్కలు కూడా మెత్తగా మారుతాయి, కాబట్టి వాటిని కూడా తినేచ్చు. అంటే ఎలాంటి రసాయనాలు, కెఫీన్ వంటివి కలపకుండా తయారు చేసే ఈ పండ్ల టీ వెరైటీల్లో యాపిల్ నుంచి ఆరెంజ్, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, బ్లూబెర్రీ వరకు ఎన్నో రకాలు దొరుకుతున్నాయి. లిజనెస్, మరి డ్రైడ్ ఫ్రూట్ టీ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. మనం రాత్రింబవళ్లు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కోండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిజినెస్ మరి బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్లు, వాల్నట్లు ఇలా చెప్పుకుంటూ పోతే డ్రై ఫ్రూట్స్ చాలా రకాలే ఉంటాయి. మరి వాటన్నింటినీ నానబెట్టుకుని తినడం లేదా పొడి చేసుకుని పాలతో కలిపి తాగడం ఎప్పటి నుంచో చేస్తుంది. కానీ డ్రై ఫ్రూట్స్ ను ఇంకాస్త వెరైటీగా తీసుకోవాలి అనుకునే వారి కోసం ఇప్పుడు లోటస్ రూట్ పౌడర్ డ్రై ఫ్రూట్ సూప్ మిక్స్ దొరుకుతుంది. మరి చిక్కగా డ్రై ఫ్రూట్స్ పలుకులతో వచ్చే ఈ సూప్ తీయగా ఉండటంతో పాటు ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. మరి అది ఎలా అంటే, ఈ సూప్ మిక్స్ తయారీలో బరకగా చేసిన తామర పెరుగ పొడి, జీడిపప్పు, బాదం, ఖర్జూరం, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, గులాబీ రేకులు, కిస్మిస్, వాల్నట్లు ఇలా అన్ని ఉంటాయి. మరి ఒకటి రెండు చెంచాల పొడిని కప్పులో తీసుకుని వేడి నీళ్లు పోస్తూ కలిపితే చాలు.

చిక్కని డ్రై ఫ్రూట్ సూప్ రెడీ అయిపోతుంది. మరొక కప్పు నిండా తీసుకుంటే పొట్ట నిండినట్లుగా అనిపించే ఈ సూప్ను సూపర్ ఫుడ్గా పిలుస్తున్నారు పోషకాహార నిపుణులు. బిజినెస్ మరి డ్రై ఫ్రూట్స్తో సూప్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికర

0: మైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం. లిజనర్స్ వింటున్నారు రేడియో 90.4 మెగాహెర్ట్స్ పై ఆది సాంగతి కార్యక్రమాన్ని. లిజనర్స్, మరి పొగలు గక్కుతూ చిక్కని నురగతో వచ్చే కాఫీ ఎంత బాగుంటుందో కదా. మరి మంచి వాసనతో పాటు రుచిలోనూ అదరగొట్టే కాఫీ ఫిల్టర్ ఇన్స్టెంట్ మాత్రమే కాకుండా లాటే, క్యాపుచినో, కోల్డ్ కాఫీ ఇలా కోరుకున్న రుచుల్లో ఎప్పటి నుంచో దొరుకుతుంది. మరి ఇప్పుడు వాటన్నింటికి జతగా మరో రకం కాఫీ వెరైటీని తీసుకొచ్చారు, అది ఈ మసాలా కాఫీ. మరి కాఫీ గింజలతో పాటు శొంఠి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వంటివన్నీ కూడా మరి మోతాదు ప్రకారం తీసుకుని కాఫీ పొడిలా తయారు చేయడమే ఈ మసాలా కాఫీ ప్రత్యేకత. మరలా వస్తున్న పొడిని పాలతోను కలిపి తీసుకోవచ్చు, లేదా బ్లాక్ కాఫీ రూపంలో కూడా తాగొచ్చు. మరి మసాలా టీ మాదిరి ఈ కాఫీ కూడా ఘాటుతో అదే రుచితో వస్తుంది. కాబట్టి జలుబు, దగ్గు లాంటి ఉన్నప్పుడు ఒక కప్పు తాగితే సరిపోతుంది. ఏమంటారు లిజనర్స్? మరింతవరకు అది సంగతి కార్యక్రమంలో మరి చాలా చాలా చక్కటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్.

స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గెస్ట్ హౌస్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఈ పాయింట్ 4 వినండి, మరి వింటూనే ఉండండి.
1: హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818167796237295.
0: వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. సో లిసనర్స్, మరి ఈ రోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి.
4: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు. పిల్లల వైద్య సేవలు.
0: హలో, రేడియో వాళ్ళని కొంచెం తగ్గించుకుంటారా అండి? హలో,
4: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: సో లిజనర్స్, మరి మన ఫస్ట్ కాల్ అయితే కట్ అయ్యారు, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో
5: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హలో
0: హలో
5: హలో
0: హలో అండి. హలో
5: హలో
0: హలో, వినిపిస్తుందా అండి? మేబీ టెక్నికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చండి. మరి నేనైతే ఇంకో కాలర్ని కూడా తీసుకుంటున్నాను. హలో
6: హలో
0: హలో
6: హలో
0: హలో, వినిపిస్తుందా అండి?
6: హలో
0: హలో
6: హలో
0: హలో,
6: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: మేడం, కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరడన గ్రామం, హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
6: బాగున్నాం మేడం. మీకు, విజయ మేడం గారికి, స్టాఫ్ అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: మీకు కూడా మా ప్రత్యేక నమస్కారాలు అండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో చెప్పేనా?
6: చెప్పండి మేడం.
0: ఇవాళ టాపిక్ ఏంటంటే, అందరికి ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది కదండి, అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి, లైఫ్ లో ఒక్కసారి నా ప్లేస్ చూడాలి అని. అలా మీకు ఏమైనా ఉన్నాయా?
6: ఎక్కడికి మేడం?
0: అంటే అందరికి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్లేస్ కి వెళ్ళాలి, ఈ ప్లేస్ చూడాలి, అలా?
6: అవును మేడం, అదే వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలనుకున్నాం, పోయేసినాం మేడం.
0: తిరుపతా అండి?
6: మేడం, లాహిరి లాహిరి.

0: హీరోలో మేడం సినిమా పేరు?
1: ఆ మూవీలోంచి.
0: ఓహో, చిలకమ్మ అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి.
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
1: తప్పకుండా.
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి. మరి మీరు అడిగినట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసే చేసేబోతున్నాం. లిజన్ టు ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం.
1: హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్తూరు. బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నాండి. సుబ్రహ్మణ్యం గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. వినాయక చవితి బాగా చేసుకున్నారా మేడం?
0: నేను చాలా అంటే చాలా బాగా చేసుకున్నా అండి.
1: ఓకే మేడం, ఇంకేంటి సంగతులు మేడం చెప్పండి.
0: మరి వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ కాదులేండి ఒక టాపిక్ అడుగుతాను, చెప్తారా?
1: చెప్పండి.
0: అంటే ప్రతి మనిషికి నేను నా జీవితంలో ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఒక్కసారైనా చూడాలి అనుకునే ప్లేస్లు ఉంటాయి కదండి, అలా మీకు ఏమైనా ఉన్నాయా?
1: అవును మేడం, అంటే నేను కాశీ చూశాను, తర్వాత బద్రి ఇవన్నీ చూశాను మేడం. అయోధ్య కొత్తగా కట్టారు కదా మేడం, బాలరాముడి దేవాలయం, అక్కడికి వెళ్ళాలని ఒక డ్రీమ్ అండి. ఇంకా వెళ్ళలేదు, త్వరలో వెళ్ళాలని అనుకుంటున్నాను.
0: మరి తొందరలోనే వెళ్తారులేండి తప్పకుండా.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ వింటారు
1: ఈరోజు? సాంగ్ వచ్చేసి ఆయన అనాలో ఏదైనా ఒక్క సాంగ్ మంచిది వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: మీకు మన శ్రోతలందరికీ పెద్ద హాయ్ మేడం.
0: మరి తప్పకుండా. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు,
0: నేను చాలా బాగున్నా అండి. పుల్లన్న గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు.
0: మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: లేదు, వినలేదు మేడం గారు. ఇప్పుడు ఇంకా ఆన్ చేసుకున్నా చెల్లు.
0: అంటే ఏం లేదండి, అందరికీ ఒక డ్రీమ్ ప్లేస్ అనేది ఉంటుంది కదండి. అంటే ఖచ్చితంగా ఒక చోటకి వెళ్ళాలి, జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని. అలా మీకు ఏమైనా ఉందా అండి?
1: అంతే మేడం గారు, మెయిన్ మన ఆంధ్ర రూట్కి వస్తే మన తిరుపతి, బ్రహ్మగారి మఠం ఇలాంటివి చాలా మెయిన్ కదా మేడం గారు.
0: అవునా అండి?
1: కాబట్టి నేను మొన్న తిరుపతి పోయి వచ్చాను మేడం గారు. తిరుపతి కాళహస్తి మా కుటుంబ సమేతంగా పోయి వచ్చినాం మేడం గారు.
0: అవునా?
1: మరి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ దీనికి వేరాలి మేడం గారు, బ్రహ్మగారి మఠము. చూడదగిన చూస్తుంటే ఆనందదాయకం మేడం గారు. మరి మరి ఈ సమయాలు రావు కదా.
0: అవునండి, నిజమే.
1: పిల్లలు భార్యలు అనుకుంటూ మరొరాలు అనుకుంటూ ఈ సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల్లో ఎప్పుడు అనుకున్నా అప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటేనే మనకు చూసినంత కద్దు ఆనందం కలుగుతుంది అనమాట.
0: నిజమే అండి.
1: మరి ముసల్తాన్ వచ్చి మనం పోలేం కదా మేడం గారు.
0: అవునండి, నిజమే. అంటే అంత పెద్ద లైన్ లో నుంచి అక్కడ వరకు వెళ్ళి స్వామివారిని చూడడం అంటే కొంచెం కష్టమే అవుతుందండి. మరి మీకు తిరుపతి అంటే ఎక్కువ ఇష్టమా
1: మేడం గారు?
0: మీకు ఏ ప్లేస్ అంటే, అంటే ఒక్క ప్లేస్ చెప్పండి మీకు బాగా ఇష్టమైన ప్లేస్.
1: నేను బెంగళూరు బాగా చూసినాను మేడం గారు కొన్ని ప్లేస్లు.
0: అవునా?
1: బెంగళూరు బాగా చూశాను.
0: మైసూర్ ప్యాలెస్
1: తర్వాత కొన్ని యాక్టర్స్ కూడా చూసే విధానాలు అంటే ఇదే. మంచి కళాకారులు కావచ్చు.
0: ఓకే అండి.
1: నాటక సంబంధించిన యాక్టర్లు కావచ్చు, సినీ యాక్టర్లు కావచ్చు, ఇలాంటి అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్.
0: అవునా?
1: చిన్న వయసులో అంటే చాలా ఇంట్రెస్ట్.
0: అవునండి, చాలా సంతోషం. మరి వాళ్ళ
1: అలాంటి చూసినప్పుడే మనకి పొట్ట నిండా నిండినట్టు ఉంటుంది మేడం గారు. ఆ కోరిక నెరవేర్తే నెరవేర్చినట్లు.
0: అవునండి. మరి
1: కష్టాలు ఆనందాలు ఇవన్నీ ఉంటాయి జీవితంలో మేడం గారు. అది చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది మనకి. మనకి నాకే గారు ప్రతి ఒక్కరు కూడా మనం అనుకునే కోరిక ఎప్పుడు దాన్ని ప్రయోగం చేసి ప్రయత్నం చేసి మన విజయాలు సంపాదన చేసుకుంటామో అప్పుడు మనకి మన ఇంటికి మనకు ఆనందం కలుగుతుంది.
0: అవునండి. మరి వాళ్ళు ఏ సాంగ్ వింటారు మీరు? మరి వాళ్ళు ఏ సాంగ్ వినిపిద్దాం అనుకుంటున్నారు మా అందరికి?
1: నేను ఈరోజు కొంచెం సౌండ్ తక్కువ ఉంది మేడం, మా సెల్లు మిస్టేక్ దిక్కు వెళ్ళారు.
0: అదే అండి, వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: రైట్ మేడం గారు, ఎందుకో చిన్న వినపడతా అంటే అందుకని మేడం గారు. జరిగిన కథ మేడం గారు, ఏనాటికైనా ఏ మూగ వీణ.
0: ఓకే అండి, ఒకసారి మళ్ళీ చెప్తారా?
1: జరిగిన కథ చిత్రం పేరు.
0: ఆ చిత్రం నుంచి
1: కృష్ణ అనే సాకి స్టార్ట్ అవుతుంది, ఏనాటికైనా ఈ మూగ వీణ.
0: ఓకే అండి, మరి తప్పకుండా ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: మన అభిమానులందరికీ మేడం గారు.
0: మరి తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ

0: ఓకే లిస్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త అమ్మ, పెద్దావరం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? బోయితే చిట్టుదండి, గాయత్రి చిట్టుదండి, గాయత్రి చిట్టుదండి.
0: నా పేరు ఎప్పుడు మీరు తప్పే చెప్తున్నారండి.
1: నాకేంటో మరి 3 లక్షలు అంటే నాకు ఆ పదం గుర్తుండిపోయింది. ఈ పదం మర్చిపోతున్నాను. గాయత్రి చిట్టుదండి, నమస్తే.
0: నమస్తే అండి త్రిమూర్తులు గారు.
1: ఆ సంతోషం. మీరు ఏ ప్లేస్ చూద్దాం అనుకుంటున్నారు? మీ జీవితంలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఏంటి అని అడిగారు కదా.
0: అవునండి, మరి మీకు అలాంటి ప్లేస్ ఏమైనా ఉందా?
1: నాకు ఒకటేమో మా ఇందాక కాలర్ చెప్పినట్టు మన మొగల్తూరు సుబ్రహ్మణ్యం గారు అన్నారు కదా.
0: అవునండి.
1: ఆయన అన్నట్టు అయోధ్య చూద్దాం అని ఉంటదండి. అంతేకాకుండా అంతకంటే ముందు అయోధ్య కట్టిన తర్వాత అయోధ్య చూద్దాం అని, తప్ప అంతకంటే ముందు నుంచి ఉన్న కోరిక చెప్పమని చెప్తాను.
0: చెప్పండి.
1: సీతాదేవిని రావణాసురుడు లంకలో బంధించాడు కదండి, అశోకవనం దగ్గర.
0: అవునండి.
1: శ్రీలంకలో ఆ తల్లిని బంధించిన ప్లేస్ చూద్దాం. నాకు చిన్నప్పటి నుంచి అదే నాకు ఒక వచ్చినప్పుడు చూద్దాం ఉంటాం ఉండేదండి. ఉంటుందండి.
0: అవునా?
1: సీతాదేవిని బంధించిన ఫోన్లో అది చూస్తాను డైరెక్ట్.

0: చూడాలంటే అశోక వాటిక, సీతాదేవి, సీతాదేవి అమ్మని బంధించిన ప్లేస్ అది చూద్దాను మాత్రం నాకు ఉంటది అండి.
1: మరి అయితే తొందరలోనే మీరు శ్రీలంక వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: చాలా సంతోషం, చాలా రోజులు పెట్టి వద్దా కోరిక. ఎప్పుడు ఆ విశ్వేశ్వరుడు ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడు తీరుస్తాడే గానీ రావణుడు సీతాదేవిని ఎలా తీసుకెళ్లిపోయాడు, ఆ అశోక వాటిక కింద ఎలా ఉంచాడు, అక్కడ ఆ రాక్షసులు రాక్షసుల్లో అందరూ కూడా మా ఆ తల్లిని ఒక పక్క మంచిగా చూస్తూనే ఇంకో పక్క మా రాజుగారు చెప్పినట్టు వినమ్మా ఇన్ని కష్టాలు మెద్దుగా మా పట్టం అని చెప్పి ఇలాగా అలాగా అన్నారని రామాయణంలో చదవడమే తప్ప, టీవీలో చూడటం, రేడియోలో వినడం, పుస్తకంలో చదవడమే తప్ప కళ్ళారా చూడలేదు కాబట్టి ఆ సీతాదేవి అమ్మవారిని ఎలాగా చూడలేము. ఆ సీతాదేవి అమ్మవారు ఉన్న ప్లేసుని చూద్దాను ఉంటది వాటికి.
1: మరి తప్పకుండా అండి తొందరలోనే చూసేయండి అయితే.
0: చాలా సంతోషం, మా గాయత్రి చిట్టుతల్లి అన్నారు ఏమైనా ఇప్పటికైనా సరే సాకారం అవుతుందని ఆశపడుతున్నాను.
1: తప్పకుండా అవుతుందండి, తప్పకుండా మీరు వెళ్తారు చూస్తారు కూడా.
0: ఓకే తల్లి, ఇప్పుడు పాట ఇక్కడికి వచ్చేస్తున్నాను
1: చెప్పేయండి.
0: ఈవేళ ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు నరసింహంగారి జయంతి అండి ఈవేళ.
1: అవునా?
0: అవునండి, చాలా మంచి మంచి రచనలు రాశారు వారు, చాలా మంచి రచనలు బుక్స్ అవి రాశారు వారికి నివాళిగా. నేను వారు ఒక సినిమాకి కథ కూడా రాశారండి, ఆ సినిమాలో పాట అడుగుతారు మిమ్మల్ని.
1: మరి చెప్పేయండి.
0: 1963లో వచ్చిందండి, నాగేశ్వరరావు గారు రామారావు గారు నటిస్తారు ఇందులోని. శ్రీకృష్ణార్జున యుద్ధం
1: ఆ మూవీలోంచి,
0: శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాట, గీతరచన పింగళి, సంగీతం పెంజేయాల, మనసు పరిమళించిని అనే పాట ఉంటుంది చూడండి.
1: ఓకే అండి.
0: ఉన్నారా తల్లి, అందుబాటులో ఉందా?
1: ఉందండి.
0: ఈ పాట వినిపించండి మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ గురువు గారు, మీ గురువమ్మ గారు, మా బంగారు తల్లి, మీ మేడం గారు, మా బంగారు తల్లి విజయ బంగారు తల్లి కోసం, మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మా గాయత్రి చిట్టు తల్లి కోసం, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, దుర్గాడ మాణిక్యాలరావు గారి కోసం, తర్వాత నరేందర్ రెడ్డి గారి కోసం, మన రేడియో విష్ణు ప్రసారాలు వినేవారిలో అత్యంత ముఖ్యులు, అత్యంత ఆప్తులైనటువంటి భీమవరం పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, వీరందరి కోసం ప్రసారం చేయమని మా గాయత్రి చిట్టలు మనసారా కోరుకుంటూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: మరి తప్పకుండా అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇంటర్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు అనుమల మోహన్ మేడం, మాది మొండరాయి గ్రామం, సంగే మండలం, వరంగల్ జిల్లా.
3: మోహన్ గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నాం మేడం, మీరు?
3: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
4: చెప్పండి మేడం.
3: అంటే అందరికీ ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఉంటుంది కదండి, అంటే జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలి అని, అలా ఏమైనా ఒక ప్లేస్ ఉందా మీకు?
4: ఉంది మేడం, ఇప్పుడు పోయిన సంవత్సరం పోయచ్చు.
3: ఎక్కడికి వెళ్ళారండి?
4: మహాబలిపురం, సముద్రం చూసేసి.
3: అవునా, చాలా సంతోషం.
4: మరి 10 మంది కలిసి పోయినాం మేడం మా ఊరు నుండి.
3: అవునా, మరి వాళ్ళ ఏ సాంగ్ వింటారు?
4: సినిమా పేరు నువ్వు నాకు నచ్చావు, సినిమా నుండి ఆకాశం దిగి వచ్చే పాట మేడం.
3: మరి తప్పకుండా అండి, ఎవరికైనా హాయ్ చెప్తారా?
4: ఈ పాట మన పాలంపోనే పెళ్లి రోజు మేడం. ఎలా?
3: అవునండి,
4: ఆయన కోసమే అండి.
3: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం. శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం మాట్లాడుతున్నాను. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. అందరూ మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మేడం.
0: నేను కూడా చాలా మంచిగా ఉన్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: ట్రాఫిక్ మీద కానీ ఇంకా డ్రీమ్ పోవాలని ఉంటే ఇక్కడ పోలే మేడం నేను.

0: ఎక్కడ తిరగలేదు, ఇంకా మా ఊరిలో ఉంటున్నా, ఏ ప్రదేశాల్లో వాళ్ళు తిరగలేదు, ఒక శ్రీశైలం తప్ప ఎక్కడ పోలేదు నేను.
1: అవునా, మరి ఎక్కడికైనా వెళ్ళాలని ఏమన్నా ప్లేస్ ఉందా అండి మీకు? ఎక్కడికైనా వెళ్ళాలి అసలు ఒక్కసారైనా చూడాలి.
0: కానీ వెళ్ళాలని కానీ కొంచెం పరిస్థితులు మంచి లేవు మేడం. వెళ్ళాలని జాయి ఉంది కానీ అది కొంచెం పిల్లలకు జాబ్ వచ్చింది కానీ తర్వాత చెప్పలేదు మేడం, అనుకోదు కానీ ఇంకా.
1: అవునా,
0: పోయినప్పుడే పోతాను మేడం.
1: పోనీలేండి,
0: పిల్లలకు వచ్చింది కానీ కొంచెం జాబ్ వచ్చింది చెప్పలేదు. ఇంటికా ఇద్దరు ఉంటాం, మా వారికి ఇద్దరు ఉంటాం, ఇంటికైనా ఉంటాం ఇద్దరు మేము.
1: అవునా
0: మేడం,
1: ఓకే అండి. మరి వాళ్ళ మా లిజనర్స్ అందరికి ఏ సాంగ్ వినిపిస్తారు?
0: నాకు ఈ రోజు మండ్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలే పెళ్లి రోజు సందర్భంగా ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా సబర్నాపు మేడం, కోరుకున్న మొగుడు నేను సినిమా కోరుకున్న మొగుడు.
1: సినిమా పేరు కోరుకున్న మొగుడు?
0: సినిమా పేరే కోరుకున్న మొగుడు, సుబర్నాభుది యేసుడు సుబర్నాభు.
1: అందులోంచి ఏ సాంగ్ కావాలండి?
0: దానిలో టైటిల్ సాంగ్ మేడం, టైటిల్ సాంగ్ మేడం.
1: ఓకే అండి.
0: కోరుకున్న మొగుడు నేను కోరుకున్న మొగుడు అని పాడండి మేడం, ఆ పాడే మేడం.
1: మరి తప్పకుండా. మరి మీరు అడిగినట్టే మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ టు ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగేశ్వరరావు.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా అండి. మరి వాళ్ళు
1: చెప్పండి,
0: మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: వినలేదండి.
0: అంటే అందరికి అసలు లైఫ్ లో ఒక్కసారైన ఈ ప్లేస్ చూడాలి, వెళ్ళాలి అనే ఒక ప్లేస్ ఉంటది కదండి, అలా మీకు ఏమైనా ఉన్నాయా?
1: నాకు అలాగా తోడాల్సింది ఏది మేడం, అది చూడండి.
0: ఏంటండి?
1: సముద్రం రైల్వే ముంచే ట్రాక్ ఉంటది కదా, కామరే ఏంటది, చెన్నై దాటాక
0: రామేశ్వరమా?
1: ట్రైన్ మామూలుగా సముద్రం మీద నుంచి ప్రయాణం ఉంటుంది కదా.
0: అవునా, మరి తప్పకుండా వెళ్తారులేండి, తొందరలోనే వెళ్ళి మళ్ళీ మా రేడియో కాల్ చేసి చెప్పాలి. మీరు
1: చెప్పడానికంటే భయం కూడా అవుతుంది నాకు, అలాగే సముద్రం మీద అలా ప్రయాణం అంటే. చూస్తున్నాను యూట్యూబ్లో అట్లా చూస్తున్నాను, భయం వేస్తుంది నాకు.
0: అయ్యో ఎందుకండి, ఏం కాదు,
1: ఏం అటు ఇటు ఏం ఉండదు, సముద్రం అలా వస్తాడు. అన్నింటే భయం మేడం కదా సార్, నేను కొట్టుకెళ్ళి పోయాను ఒక కాలంలో, ఎందుకంటే భయం.
0: అంటే వీళ్ళు క్లైమేట్ ఇవన్నీ చూసే ట్రైన్ వేస్తారు కాబట్టి సేఫ్టీ తీసుకుని ఉంటారండి, సో తప్పకుండా మీరు ఏం భయపడక్కర్లేదు. ఓకే అండి, మరి వాళ్ళు మన లిజనర్స్ అందరికి ఏ సాంగ్ వినిపిస్తారు?
1: సాంగ్ అండి, చిన్నేత్రుడు మూవీ అండి, చిరంజీవి.
0: ఏ మూవీ అండి?
1: చిన్నేత్రుడు అండి.
0: ఆ మూవీలోంచి?
1: చెంపల కొడుకు అనే పాట.
0: మరి తప్పకుండా అండి, ఎవరికైనా హాయ్ చెప్తారా?
1: మా పిన్ గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే ఉమామహేశ్వర్ గారికి, అలాగే పుల్లారావు గారికి స్పెషల్ స్పెషల్.
0: తప్పకుండా అండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో హలో హలో అండి.
1: మేడం గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నాం మేడం. మన దేశంలో అయితే నాకు తాజ్ మహల్ చూడాలనుంది మేడం.
0: తాజ్ మహల్ అండి?
1: అవును మేడం. విదేశాల్లో అయితే అమెరికాలో నయాగర ఫాల్స్ చూద్దామని చెప్పింది
0: మేడం. ఓకే అండి, మరి ఎప్పుడు వెళ్తారు తాజ్ మహల్ దగ్గరికి?
1: అంటే కొంచెం తీరిక లేదు మేడం. తీరిక అయినది ఉంటే తప్పనిసరిగా వెళ్ళాలి మేడం.
0: మరి తప్పకుండా అండి, మీరు వెళ్ళి మళ్ళీ మా రేడియో కాల్ చేసి నేను ఇలా వెళ్ళానని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ మేడం. మీకు నచ్చింది కూడా మళ్ళీ లాస్ట్ చెప్పండి మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళు
1: మేడం పాట కన్నా ముందుగా ఈరోజు మన సీనియర్ రేడియో శ్రోత అయిన పోలయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడవి రాముడి సినిమాలో కోకిలమ్మ పెళ్లికి అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి,
1: ఎన్టీ రామారావు పాట మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తామండి మీకోసం.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి మీరు అడిగిన వారందరికీ డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

సో లిజనర్స్, మరి ఈ రోజు లైవ్లో మంచి సాంగ్స్ విన్నాం, అలాగే అందరి ఫేవరెట్ ప్లేసెస్ కూడా తెలుసుకున్నాం కదండి. మరి రేపు వచ్చే ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే లాస్ట్ స్టేట్ యూంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234545.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారు

0: ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యు రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ

0: పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా థర్డ్ ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. డోంట్ మిస్ ద ఛాన్స్. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ September 27. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9849220223. బి ఎ పార్ట్ ఆఫ్ రాధాస్ బిగ్గెస్ట్ ఫ్యాషన్ సెలబ్రేషన్స్.
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. వరుసగా రెండు హిట్లు కొట్టిన శర్వానంద్ కొత్త చిత్రం జార్జ్ క్రిష్ తో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. మరి చిత్రానికి శ్రీను వైట్ల దర్శకులు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం శంకర నిర్మిస్తున్నారు. వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మానస వారణాసి కథనాయిక. మరి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీను వైట్ల పుట్టిన సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ బూస్టర్ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో శర్వానందరు రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రలు పరిచయం చేశారు. క్రిస్టియన్ గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రలు శర్వ అలరించారు. బిజినెస్ మరి శర్వానంద్ నటిస్తున్న జార్జ్ క్రిష్ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: రష్మిక మందన ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాలతో పాటు ఆమె అల్లు అర్జున్ నటిస్తున్న రాకాలో కూడా నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయినట్లు టాక్. మరింద్ర ఆమె పోషించే పాత్ర దీపికా పొదుగునేనకు ట్రైనర్ గా, రక్షకురాలిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. అలానే ఆమె పోషించే ఈ రోల్ లో గే షేడ్స్ కూడా ఉంటాయని తెలిపింది. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. భాషలతో సంబంధం లేకుండా ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది నటి ప్రేమణి. మరి ఇటీవలే జననాయకన్, జేడిఎం సినిమాలతో థియేటర్లు సందర్శిస్తారు. మరి గత ఏడాది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఆఫీసర్ అండ్ డ్యూటీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ ని సొంతం చేసుకున్న ప్రేమణి ఇప్పుడు మరో మలయాళ చిత్రంలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు తెలిపారు. అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా రామ్, జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో నటి ప్రియమణి భాగమైనట్లు ఇన్స్టా వేదిక వెల్లడించారు. ఇక స్పై థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం. లిజనర్స్, మరి ప్రియమణి నటిస్తున్న మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. After a short break, welcome back to Tollywood Talkies. సుహాస్ సూరి ప్రధాన పాత్రధారులుగా మతిమారన్ పులిగేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన చిత్రం బండాడి. మహిమ నంబియార్, సుహాస్, సత్యరాజ్, రవీంద్ర, విజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. మరి సందర్భంగా తమిళ కథ నాయకుడు కమల్ హాసన్ బండాడి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. మరి ప్రత్యేకంగా టీంని పిలిచి వారందరికీ బెస్ట్ విషెస్ అందజేశారు. మరి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు సూరి. ఈ సినిమాపై కమల్ సార్ చూపించిన ప్రేమ అభిమానం జీవితంలోనే మర్చిపోలేని గొప్ప సందర్భం అని పేర్కొన్నారు. మండాడి టీమ్ కు ఇప్పటికే కథానాయకుడు రజనీకాంత్ కూడా అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. లిజనర్స్, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. సుగి విజయ్, జిప్సీ భద్ర, హారిక, రాజేందర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఐ హేట్ మ్యారేజ్. పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వం వహించారు. దయానంద్ మాధవ్, కార్తీక్ వెంపటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని అప్పుడే పిళ్ళ అనే పాటను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. వరకుప్పల యాదగిరి రచించి సంగీతం అందించిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ కంటెంట్ తో పాటు ఎమోషన్ ఉన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమా నిర్మాణానికి మా స్నేహితులు చాలా మంది సాయం చేశారు. జాంజీ బ్యాచ్ కు కనెక్ట్ అయ్యే కథాంశంతో తెరకెక్కించాం. దాదాపు 100 మంది యువతి యువకులకు సినిమా చూపించాం. వాళ్ళ క్రేజ్ చూసి సినిమా మీద మరింత నమ్మకం పెరిగింది అని చెప్పారు. మంచి పాటలతో సినిమా మెప్పిస్తుందని సంగీత దర్శకుడు వరకుప్పల యాదగిరి తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు. లిజనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెళ్ళకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆగ్రేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆగ్రేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: మరి లిజనర్స్, ఇవాళ్ళ తీన్ మార్ లో మీరు వినబోయే ఫస్ట్ హిందీ సాంగ్ సిద్ధార్థ్ మల్హోత్రా, కైరా అద్వానీ నటించిన షేర్ షా మూవీ నుండి కభీ తుమ్ హే. మరి ఈ సాంగ్ కి రష్మీ విరాగ్ గారు లిరిక్స్ అందించగా, దర్శన్ రావల్ గారు పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం పిలవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు తీన్ మార్ లో మీరు వినబోయే నెక్స్ట్ తెలుగు సాంగ్ విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషీ మూవీ నుండి నా రోజా నువ్వే. మరి ఈ సాంగ్ కి శివ నిర్వాణ గారు లిరిక్స్ అందించగా హేషం అబ్దుల్ వహాబ్ మంజుశ్రీ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881-6237-9623-7295.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది, విని ఆనందించండి.
4: కణ్మణి అన్బోడ కాదలన్ నాన్ ఎలుదం லெட்டர் சி மடல் இல்ல கடிதாசி வச்சுக்கலாமா? வேணா, கடிதமே இருக்கட்டும். படி.
5: கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே.
4: பாட்டாவே படிச்சிட்டியா? அப்ப நானும் முதல்ல கண்மணி சொன்னேன்ல, இங்க பொன்மணி போட்டுக்க. பொன்மணி, உன் வீட்டுல சௌக்கியமா? நான் இங்க சௌக்கியம்.
5: பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா? நான் இங்கு சௌக்கியமே.
4: உன்னை நினைச்சு பார்க்கும்போது கவிதை மனசுல அருவி மாதிரி கொட்டுது. ஆனா அதை எழுதணும்னு உட்காந்தா அந்த எழுத்துதான் வார்த்தை.
5: உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது.
4: அதான்,
5: அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது.
4: அதேதான் பிரமாதம். கவிதை படி.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ సాంగ్ రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ నుండి కేసరియ. మరి ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ పాడిన యూసుఫ్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఓకే లిజనర్స్, ఒక సెపరేట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు థీమ్ బార్ లో మీరు వినబోయే నెక్స్ట్ సాంగ్ ప్రభాస్ అనుష్క నటించిన మిర్చి మూవీ నుండి బార్బీ గర్ల్. మరి ఈ సాంగ్ కి రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా జస్ప్రీత్ సుచిత్ర పాడిన ఈ సెపరేట్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345 4.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేసారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ సాంగ్ రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన తూ జ్యోతి మే మక్క మూవీ నుండి తేరే ప్యార్ మే. మరి ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లేయడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మార్లో మీరు వినబోయే నెక్స్ట్ సాంగ్ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చా మూవీ నుండి ఒక్కసారి చెప్పలేవా. మరి ఈ సాంగ్ కి సిరివెన్నెల గారు లిరిక్స్ రాయగా కుమార్ సను చిత్ర పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజనర్స్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు తీన్ మార్ లో మీరు వినబోయే లాస్ట్ హిందీ సాంగ్ వికీ కౌశల్ సారా అలీఖాన్ నటించిన జరా హక్తే జరా బచ్కే మూవీ నుండి ఫిరో క్యాచ్ ఆహి. మరి ఈ సాంగ్ కి అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ రాయగా అర్జిత్ సింగ్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లాడడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇవ్వండి వాళ్ళ తీన్ మాలోనే సూపర్ హిట్ తెలుగు తమిళ హిందీ సాంగ్స్. మరి ఇలాగే మరలా ప్రసారం అయ్యే తీన్ మాలో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ లెన్ స్టేట్ ఉండు రేడియో విష్ణు 9.4. ఇది విజ్ఞానమే కాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే హర్షి.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్.

0: டெவலப்பர்ஸ்.
1: போன் 7996079666. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.